ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 22వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 12వ తారీఖు మంగళవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అర్చన క్షేత్రదర్శనంలో భాగంగా బంజారాహిల్స్లోని NBT నగర్లో ఉన్న హనుమాన్ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లోని హనుమాన్ ఆలయం ప్రధానంగా ఒక స్థానిక కాలనీ దేవాలయంగా ప్రారంభమై కాలక్రమేణా దాతల విరాళాలతో ఎంతో ప్రసిద్ధి చెందింది. రద్దీగా ఉండే బంజారాహిల్స్ ముఖ్య రహదారి సమీపంలోనే ఈ ఆలయం ఉన్నప్పటికీ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేలా ఉంటుంది.

ఆకాశవాణి వివిధ భారతి ఈనాటి క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం ఎంబీటీ నగర్లోని హనుమాన్ ఆలయం గురించి. ఈ దేవాలయాన్ని దక్షిణ భారత సాంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా నిర్మించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నిర్మించిన రంగుల గోపురంపై హనుమంతుడు, శ్రీరాములు ఇంకా ఇతర దేవతామూర్తుల శిల్పాలు దర్శనమిస్తాయి.

హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం బంజారాహిల్స్లోని ఎన్బిటి నగర్లోని హనుమాన్ ఆలయ విశేషాలు. ఈ ఆలయానికి సంబంధించిన గర్భగుడి గురించి మాట్లాడుకుంటే, గర్భగుడిలో హనుమంతుని విగ్రహం భక్తులకు అభయమిస్తున్న భంగిమలో నిలబడి ఉన్న రూపంలో దర్శనమిస్తుంది. ఈ విగ్రహాన్ని ప్రత్యేకమైన కృష్ణశిలతో నిర్మించారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బంజారాహిల్స్లోని హనుమాన్ ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు ఈనాటి క్షేత్రదర్శనిలో. హనుమాన్ జయంతి అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినాల్లో స్వామివారికి ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు, ఆకుపూజలు, అలంకరణలు నిర్వహిస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన స్థానికులు ఇక్కడికి వచ్చి వాహన పూజలు చేయించుకోవడం ఒక ఆనవాయితీ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం తెలుసుకుంటున్నాం బంజారాహిల్స్లోని ఎన్బిటి నగర్లోని హనుమాన్ ఆలయ విశేషాలు. భక్తజనుల కొరకు స్వామివారి దర్శనార్థం ఈ ఆలయ ద్వారాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంచబడతాయి. కొన్ని ప్రత్యేక పండుగల్లో మాత్రం ఆలయం రోజంతా తెరవబడి ఉంటుంది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి మంగళ శనివారాల్లో ఈ ఆలయానికి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రధాన దైవమైన హనుమంతునితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, గణపతి ఉపాలయాలు ఉన్నందున వారి దర్శన భాగ్యం కూడా లభిస్తుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు దాటి 32 సెకండ్లు.
1: తెల్లారింది

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని

0: నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: దునియా లగాతార్ అస్థిర పరిస్థితియో సే గుజర్ రహీ, పహలే కరోనా కా సంకట్, ఫిర్ వైశ్విక ఆర్థిక చునౌతియా, ఔర్ అబ్ పశ్చిమ ఏషియా మే బఢ్తా తనావ్. అగర్ కరోనా మహమారి ఇస్ సదీ కా సబ్సే బడా సంకట్ థీ, తో పశ్చిమ ఏషియా మే యుద్ధ సే బనీ పరిస్థితియా ఇస్ దశక్ కే బడే సంకటో మే సే ఏక్ హై. ఐసే సమయ మే దేశ్ కో జన్ భాగీదారీ కీ శక్తి కీ బహుత్ బడీ ఆవశ్యక్తా ఆ జరూరత్ హై కీ హమ్ సబ్ మిల్కర్ అప్నా దాయిత్వ నిభాయ్, దేశ్ కే సంసాధనో పర్ పడనే వాలే బోజ్ కో కమ్ కరే.
0: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్ధం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడ ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అస్సాం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అస్సాంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అస్సాం గణ పరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్లతో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలున్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 14 లక్షల సిలిండర్ల బుకింగ్ లెక్కను 26 లక్షల కంటే

0: తక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
0: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
0: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైత సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇకపైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం, యూజ్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ ప్రికాషన్స్. డర్మటాలజిస్ట్ డాక్టర్ షహానా ఖాన్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ప్రస్తుత సమాజంలో ఫెయిర్నెస్ ప్రోడక్ట్స్ అంటే ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ విషయం గురించి వాటికి సంబంధించిన మంచి చెడు వివరించడానికి ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రతి మనిషిలో అందంగా కనబడాలనే ఒక బలీయమైన వాంఛ ఉంటుంది మేడం. దాన్ని ఆధారం చేసుకుని ప్రపంచమంతా కూడా ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ రకరకాల లేహ్యాలనండి, పౌడర్స్ అనండి, మాస్కులనండి, ఇవన్నీ అమ్మడం జరుగుతుంది. కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాడిన తర్వాత ఇబ్బందుల పాలైన వాళ్ళు కూడా చూస్తుంటాం. ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించిన కొనుగోలులో కానీ వాడకంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: నమస్తే అండి అందరికీ. బ్యూటీ ప్రోడక్ట్స్ ఈ మధ్య చాలామంది వాడుతున్నారండి. అది ఏ కంపెనీ అవి ఏం చూడట్లేదు. దాని మీద ఊరికే మీరు ఫేర్గా తెల్లగైపోతారు, మంచి రంగు వస్తుంది, పింపుల్స్ ఉండవు, మొత్తం స్మార్ట్ అయిపోతారు అనేసరికి వెళ్ళి కొనేస్తారు. అది ఎట్లాంటి ప్రోడక్ట్ ఏంటి అని చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య అసలు యూట్యూబ్లో చూసి వాళ్ళు కొంటారు. అందులో మీరు కొనే ముందు చాలా ఉంటాయండి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి మీకు స్టార్టింగ్లో తెలియదు. వాడే కొద్ది ఏమవుతుందంటే ఈ స్టార్టింగ్ ముందు ముందు వాడినప్పుడు మీకు కొంచెం ఫేర్నెస్ వచ్చేస్తుంది, కొంచెం బ్యూటిఫుల్ కనిపిస్తారు, కానీ దానికి అలవాటు పడిపోతారు. ఒకసారి మీరు అది ఆపారంటే మాత్రం దాంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి.
0: అంటే ఏ విషయాలని గమనించాలంటారు తీసుకునేటప్పుడు?
1: ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఓవర్ ద కౌంటర్ అంటే డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్లో అడగడం కానీ అట్లా చేయొద్దు. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మామూలుగా ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉంటాయి, వెళ్ళినప్పుడు స్టాండర్డ్ కంపెనీ తీసుకోండి. లోకల్ మేడ్వి చాలా ఉంటాయి, చాలా రకాలంటే చాలా, మీకు చీప్లో వస్తున్నాయి కానీ తీసుకోవద్దు. కొంచెం ఏదన్నా కానీ స్టాండర్డ్ కంపెనీది వాడితే మంచిదండి.
0: పూర్వము మన భారతీయ సంస్కృతిలో ఈ అలంకారానికి సంబంధించిన కానీ అందానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం. పసుపును లేదంటే ఎన్నో రకాల ఇంటి అంటే మన ఒంటిల్లే వైద్యశాల లాగా ఉండేది, సున్నిపిండి లాంటివి వాడేవాళ్ళు. అవి ఎంతవరకు ఈ కాలంలో కూడా వాటి ఆవశ్యకత ఉందంటారు?
1: అది ముందు కాలంలో అన్ని చాలా ప్యూర్గా ఉండేవండి. అంటే మనకు ఏమంటారు, అందులో కల్తీలు లేకుండా దొరికేవి. ఇప్పుడు అన్నిట్లో కల్తీ ఉంది. ఆ కాలంలో అమ్మమ్మ కాలంలో ఉన్నవన్నీ ఇప్పుడు అంత ప్యూర్గా ఉండే దొరకడం చాలా కష్టము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాడిన పసుపు కానీ శనగపిండి లాంటివి కానీ ఏమైతాయంటే, ఇది కల్తీలు అయితే డెఫినెట్గా ఉన్నాయండి, అందరికి తెలిసిందే. సో అది ఏమైందంటే స్కిన్ దెబ్బతీస్తుందండి. అది స్కిన్ మీకు వాడినప్పుడు మీకు ర్యాష్ రావచ్చు, ఎర్రగా అయిపోవచ్చు, తర్వాత పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే, కొంతమంది కొంచెం సెన్సిటివిటీ ఉండదు, అంటే కొంతమంది టాలరేట్ చేసుకోగలరు, కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా చర్మం అంతా స్కిన్ అంతా పాడైపోతుంది. అట్లాంటి కేసెస్ కూడా చాలా చూసామండి. పింపుల్స్ వస్తాయి, రెడ్ అయిపోతుంది, చర్మం అంతా పీలిపోతుంది, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో అట్లాంటివి అయితే ఉంటాయండి.
0: అంటే ఖచ్చితమైన నాణ్యత ఉన్నప్పుడే, తెలిసిన వాళ్ళ ద్వారా, అనుభవం ద్వారా తెలుసుకున్నప్పుడే చేసుకోవడం కరెక్ట్. అంతేగాని మీరు అన్నట్టు అక్కడక్కడ చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్స్ చూసి ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మామూలుగా ఒక ఫేస్ క్రీమ్ కానీ అంటే బాడీ లోషన్ కానీ వాడేటప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడు ఏ ఏ పారామీటర్స్ ని గమనించాలంట?
1: అందులో ఫస్ట్ ఏదైనా కానీ ఏదైనా ప్రోడక్ట్ ఉండాలి, బ్యూటీ ప్రోడక్ట్ మీరు దాని మీద చూడాలి దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి. దాని చిన్నగా రాసి ఉంటాయండి, అది ఒక 20-30 ఉంటాయండి. అందులో మీరు రెండు మూడే చదువుతారు. ఆ రెండు మూడు మామూలుగా ఫెయిర్నెస్ అన్నిట్లో ఉంటాయి బేసిక్. తర్వాత ఉంటాయి చూడండి, ఆ 10 దాంట్లో స్టీరాయిడ్స్ అని ఉంటాయి, చాలా డేంజరస్ డ్రగ్, అది బ్యూటైల్ ఆల్కహాల్ అని ఉంటాయి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అయితే అందులో ఏమవుతుందంటే, మీరు చూసినప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం చదవండి. అందులో నంబర్స్ ఉంటాయి, ఇది ఇది ఇది ఉన్నాయి అని ఉంటాయి. అందులో మీరు అది చూసి చదువుకోవాలి.
0: ఒకవేళ ఇలాంటి వాడినప్పుడు ఏదైనా సమస్య వస్తే వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు?
1: తప్పకుండా అండి. ఇమీడియట్ గా మీరు అది వాడే ప్రోడక్ట్ ఏదైనా కానీ ఇమీడియట్ గా స్టాప్ చేసేసి స్కిన్ స్పెషలిస్ట్ కానీ డెర్మటాలజిస్ట్ మీ దగ్గర ఎవరైతే ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఆర్ఎంపీ దగ్గర అట్లా వెళ్ళొద్దండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వాడి ప్రోడక్ట్స్ స్కిన్ దెబ్బతిని ఉంటుంది, మళ్ళీ మీరు అట్లా వెళ్తే ఇంకా పాడైపోతుంది. తొందరగా వెళ్ళిపోతే మీకు తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
0: అంటే వైద్యపరంగా ఎటువంటి దానికి సమాధానం ఉందంటారు? ఒక అలర్జీ వచ్చింది అనుకోండి, ఒక క్రీమ్ వాడారు, ఆ వాడిన క్రీమ్ వెంటనే దద్దుర్లో లేకపోతే స్కిన్ ఎర్ర కావడము, అలర్జీనో, ఇచ్చింగో రావడం వచ్చింది, దానికి

0: వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన అలోపతి వైద్యంలో ఏ రకమైన పరిష్కారం
1: ఉన్నాయండి,
0: ఉంది?
1: అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే, మేము ఫస్ట్ మీకు అట్లా అయింది అని తెలిసిన వెంటనే ఆపేయండి, ఆ మెడిసిన్ ఆపేసి వీలైతే ఆ ట్యూబ్ కూడా తీసుకెళ్ళండి. మీ స్కిన్ స్పెషలిస్ట్ కానీ డర్మటాలజీ దగ్గర వెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్ కూడా ఈజీ అవుతుంది, మీరు ఏం వాడారు, దానికి మనం ఏమేమి రియాక్షన్ వస్తుంది, ఏం ఛాన్స్ ఉంది అని చూస్తారు. దాని తర్వాత దానికి రియాక్షన్ ఏమన్నా అవ్వండి, దానికి మీరు ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది, తగ్గుతుంది, డెఫినెట్లీ తగ్గుతుందండి.
0: ముఖ్యంగా ఈ పౌడర్లు కానీ ఇది వాడినప్పుడు
1: అవును,
0: జనరల్ గా చెప్తారు డాక్టర్ గారు, నీటి ఉపయోగం ఎంతవరకు అవసరం ఉంటుంది? అంటే కొంత సరైన నీరు తీసుకోకపోవడం వల్ల కూడా స్కిన్ డ్రై అయిపోతుంది అవకాశం
1: అవునండి.
0: ఉంది.
1: హైడ్రేషన్, అదే నీళ్లు ఎంత అంటే స్కిన్ కి మేము మోస్ట్లీ కావాల్సింది మనకు నీళ్లు. వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద బాడీ కంటెంట్ మన స్కిన్ లో. ఎన్ని నీళ్లు తీసుకున్నా దాంతో మీకు చర్మం మృదువుగా అట్లా అవుతుంది. మీరు నీళ్లు తీసుకోకపోతే మామూలుగా మీరు ఎండాకాలంలో కూడా చూడొచ్చు డ్రై అయిపోతుంది స్కిన్. సో నీళ్లు తీసుకోవడం చాలా మంచిదండి,
0: అంటే
1: సఫిషియంట్ వాటర్,
0: సఫిషియంట్ వాటర్
1: వాటర్
0: అనేది ఖచ్చితంగా
1: ఖచ్చితంగా
0: తీసుకోవాలి.
1: తప్పకుండా తీసుకోవాలి.
0: రెండవది, ఎప్పుడైనా ఫేస్ ప్యాక్లు పెట్టినప్పుడు కానీ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళినప్పుడు కానీ
1: అవునండి,
0: వాళ్ళు ఒకరికి వాడిన బ్రష్ని మళ్ళీ వాడడం కానీ, లేదంటే ఆ అప్లికేషన్ పెట్టిన ఫేస్ ప్యాక్ని తుడిచేటప్పుడు స్పంజ్ని అందరికి వాడిన స్పంజ్నే వాడుతుంటారు,
1: అవును,
0: ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
1: అది అసలు చేయొద్దండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి యాక్చువల్లీ. అందుకని మీరు ఎప్పుడు కానీ మీరు ఈవెన్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కానీ లేకపోతే మామూలుగా హెయిర్ కటింగ్ సెలూన్స్కి వెళ్ళినప్పుడు మీరు ఆ సీజర్స్ కానీ వాళ్ళు వాడిన గ్లౌస్ కానీ మాస్క్ ఏదైనా కానీ డిఫరెంట్గా వాడాలి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, అది సేమ్ మీరు వాడిన కత్తెర కానీ లేకపోతే స్పాంజ్ కానీ ఏదైనా వాడినా ఆ ఇన్ఫెక్షన్ అందులో ఉంటుంది, అది స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్, కాంటాక్ట్ తో వచ్చేస్తాయి, ఇట్లా తగిలితే వచ్చేస్తాయి.
0: ముఖ్యంగా బ్యాక్టీరియా, అది మాయిశ్చర్
1: వైరల్
0: వైరల్ వైరల్
1: వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అండి అవి.
0: తర్వాత ఈ హాట్ వాటర్ స్టీమ్ తీసుకోవడం వల్ల ఫేస్ కి ఏమైనా ఉపయోగంగా ఉంటుందంటారా?
1: అంటే హాట్ వాటర్ స్టీమ్ మోస్ట్లీ ఏంటంటే అండి, మనకు పోర్స్ ఉంటాయి మామూలుగా స్కిన్ మీద, ఫైన్ చిన్న డాట్స్ లాగా స్పోర్స్ అంటారు దాన్ని. అంటే అవి ఏమంటారు ఇట్లా ఛానల్స్ లాగా అనమాట, పైప్స్ చిన్నవి, అవి మనకు స్వెట్టింగ్ వచ్చినప్పుడు వస్తాయి కదా, అవి ఏమైతుందంటే ఎండాకాలంలో ఎప్పుడైనా క్లోజ్ అయిపోతాయి. సో దాంతో మనకి డర్ట్ కానీ అవన్నీ అందులో డిపాజిట్ అవుతాయి అనమాట. సో దాంతో స్టీమ్ ఎందుకు ఇస్తారంటే అవి హోల్స్ ఓపెన్ అయ్యి క్లియర్ అవుతుందని. సో స్టీమ్ వరకు పర్వాలేదని తీసుకోవచ్చు,
0: తీసుకోవచ్చు ఎవరైనా
1: ఎవరైనా తీసుకోవచ్చు.
0: మామూలుగా ఈ బిజీ వాతావరణంలో, ఈ కాంక్రీట్ జంగల్ లాంటి సిటీస్ లో ఎక్కువ ట్రాఫిక్ పొల్యూషన్ ఉంటుంది మేడం. అంటే ఒకసారి ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి చేరే లోపే ఆ హెల్మెట్ ఉంటే కొంతవరకు తెలియదేమో కానీ, మామూలుగా అయితే ఆ ముఖమంతా ఒక రకమైన ట్యానింగ్ అయిపోతుంది. దాని నుంచి బయటపడాలంటే సహజ పద్ధతులు ఏమున్నాయి, లేదంటే వైద్యపరంగా ఏమైనా పద్ధతులు ఉన్నాయి?
1: ఏం లేదండి, అంటే ఫోటో మామూలుగా సన్లైట్ ఇప్పుడు ఇంట్లోనే ఉండకుండా బయట వెళ్ళడం అంటే తప్పకుండా వెళ్లాల్సిందే, తప్పదు బయట వెళ్ళాలంటే. అందుకని ఏం చేయాలంటే బయటకు వెళ్ళేటప్పుడు ఫోటో ప్రొటెక్షన్ సన్ స్క్రీన్స్ చాలా ఉంటాయండి, సన్ స్క్రీన్ అని దొరుకుతుంది. సో మార్నింగ్ స్నానం చేసిన తర్వాత పెట్టేసుకోవాలి, మీరు ఇంట్లో ఉన్నా కానీ బయట వెళ్ళినా కానీ ఎప్పుడన్నా కానీ. ఎందుకంటే ఈవెన్ ఈ ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా, చాలా మంది ఏమంటారు సన్ స్క్రీన్స్ మేము బయటకు వెళ్ళాం కదా మాకు సన్ స్క్రీన్ అవసరం లేదంటారు. కానీ ఈవెన్ ఈ లైట్ కూడా, ఈ లైట్ తో కూడా మనకు ట్యానింగ్ ఛాన్సెస్ ఉంటాయి, అవకాశం. సో అందుకని సన్ స్క్రీన్స్ దొరుకుతాయండి. తర్వాత ఇంకా క్లెన్సర్స్ అంటారు, కొంతమందికి సోప్స్ పడవు, సోప్స్ తో ఏమైతుంది కొంతమంది డ్రై స్కిన్ అయిపోతుంది అనమాట. సో క్లెన్సర్స్ అని దొరుకుతాయి, అవి యూజ్ చేయొచ్చు, అది లిక్విడ్ లాగా ఉంటాయి అనమాట, మీకు అవి యూజ్ చేయొచ్చు.
0: ఏదైనా కానీ ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు లాంగ్ టైమ్ లో వాడాల్సి వచ్చినప్పుడు ఒక సరైన నిపుణులైన వైద్యుల దగ్గరికి వెళ్ళి
1: తప్పకుండా
0: సలహా తీసుకుని మన స్కిన్ కి ఏది సూట్ అవుతుందో
1: అవును అట్లా వాడితేనే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈవెన్ ఏంటంటే అవి మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు వాడినా దానికి సైడ్ ఎఫెక్ట్స్ మేము ఉండవు అసలు రావు.
0: డాక్టర్ గారు, తల నూనె పెట్టడం అనేది చాలా మందికి మానేశారు ఈ టైంలో.
1: అవునండి,
0: కొందరు నూనె పెట్టిన తర్వాత కూడా అలర్జిక్ గా ఫీల్ అవుతుంటారు ఆ స్కిన్, తలపైన స్కిన్. సో దానికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు?
1: మామూలుగా నూనె మీరు అంటే చాలా మందికి అదొకటి, నూనె ఎక్కువ పెడితే జుట్టు చాలా వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అట్లా ఏం లేదు, అదొకటి మెయిన్. వారంలో 2 సార్లు పెట్టినా చాలు. ఇంకోటి ఏంటంటే నూనె పెట్టి ఎంతసేపు ఉంటే అంత యాక్చువల్లీ హానికరం అని, ఎందుకంటే మీరు ఆ నూనె పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఏమైతే పొల్యూషన్ కానీ డస్ట్ కానీ అంతా ఎరిగిపోతుంది. సో అట్లా మీరు కంటిన్యూ చేస్తే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో బెస్ట్ ఏంటంటే అండి, వీక్లీ 2 టైమ్స్ అట్లా నైట్ టైం ఆయిల్ పెట్టుకుని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేయాలి, అది బెస్ట్ అండి.
0: మీరు అన్నట్టు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ లో వచ్చే ఆయిల్స్ కూడా చాలా వరకు కూడా లో క్వాలిటీ కానీ లేకపోతే
1: అవునండి
0: అనవసరమైన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం కానీ జరుగుతుంటుంది. దాని వల్ల కూడా నేను గమనించిన కొందరిలో కళ్ళు మంట రావడం కానీ లేకపోతే ఇరిటేషన్
1: సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటంటే ఎట్లాంటి మెడిసిన్స్ కానీ కెమికల్స్ ఎట్లా వాడతారంటే తొందరగా మీకు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, కానీ మీకు తర్వాత తర్వాత దాన్ని సైడ్ ఎఫెక్ట్స్
0: లాంగ్ టర్మ్ ఉంటుంది.
1: అట్లా మీరు ఏం చేస్తారంటే, వన్ మంత్ వాడమ్మా నేను తెల్లగా అయిపోయాను, చాలా ఫేర్ అయిపోయాను అనుకుంటారు, కానీ మీరు ఒక 1-2 మంత్స్ తర్వాత దాన్ని స్టాప్ చేస్తే గానీ, మళ్ళీ కంటిన్యూ చేస్తే గానీ మీకు డెఫినెట్లీ పిగ్మెంటేషన్ వస్తుంది, చర్మం కూడా సన్నగా అయిపోతుంది, అది ముసలి వాళ్ళ చర్మం లాగా అట్లా ఫోల్డ్స్ ఎక్కువ అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి, అట్లా చాలా

0: కేసెస్ చూసామండి మేమైతే.
1: ఇవాళ రేపట్లో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో తొందరగా వైట్ హెయిర్ రావడము, అలాగే మిగతా
0: అవును
1: వాళ్ళ మగవాళ్ళలో కూడా కనపడుతుంది. దీని నుంచి బయటపడడానికి రకరకాల డైస్ వాడుతుంటారు,
0: అవును
1: ప్యాకెట్స్ అవి
0: అవును అవును
1: వాడుతుంటారు, దానివల్ల కూడా స్కిన్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా.
0: అవునండి. అది హెయిర్ హెయిర్ డై రియాక్షన్తో చాలా మంది వస్తారు. అది చూసి కొనుక్కోవాలి. అందులో ఒకటి పీపీడీ అని ఉంటుంది, అంటే అందరు పడదు, కొంతమంది పడుతుంది కొంతమంది పడదు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి, టెస్ట్ డోస్ అందులో రాస్తారు కదా, టెస్ట్ డోస్ చేసి మనం ఇయర్ చెవి వెనకాల కొంచెం పెట్టుకొని చూడాలి. సో మీకు రియాక్షన్ ఏం రాదు, రెడ్ కానీ లేకపోతే చర్మం అక్కడ దురద రావడం కానీ అట్లా లేకపోతే అప్పుడు వాడచ్చు. దాంతో చాలా ఉంటుంది ఇది హెయిర్ డైతో కామన్ అండి రియాక్షన్, చాలా కామన్.
1: సో సాధ్యమైనంత వరకు ఒక ఎయిర్ డైన్ వాడేటప్పుడు అది
0: టెస్ట్
1: టెస్ట్
0: చేసుకోవాలి,
1: డోస్
0: టెస్ట్
1: చేసుకొని,
0: చేసుకోవాలి, తర్వాత వాడితేనే బెటర్.
1: ఒకవేళ అలర్జీ లాంటిది వచ్చినట్టయితే డాక్టర్ గారిని
0: అవునవును,
1: సంప్రదించి.
0: ఎందుకంటే వేరేవి కూడా ఉంటాయండి, వేరేవి మేము మార్చి రాస్తాం. అవి రియాక్షన్ రానివి ఉంటాయి, సో అవి రాస్తాం.
1: కాబట్టి ముఖ్యంగా ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు సొంత నిర్ణయాలు, సొంత ఎక్స్పెరిమెంట్ చేయడం.
0: చెయ్యొద్దు, అది కూడా మీరు మొహం మీద పెట్టుకునేది. సో అది మీరు రిస్క్ తీసుకున్నట్టు, ఇది జూదం లాగా. ఇప్పుడు మీరు వాడినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఒకసారి స్టాప్ చేస్తే మాత్రం మొహం అంతా పాడైపోతుంది. అప్పుడు చాలా కష్టం మీకు మళ్ళీ నార్మల్ స్కిన్ రావడం. సో మీరు బ్యూటీ ప్రోడక్ట్స్ ఎప్పుడు మీ ఓన్ డెసిషన్తో మీ మీ వెళ్ళి షాప్లో అడిగి తీసుకోవడం అస్సలు చెయ్యొద్దు.
1: ఈ చర్మ సౌందర్యంలో ఫుడ్ పాత్ర ఏముందంటారు?
0: ఫుడ్ పాత అంటే మోస్ట్లీ అందరికి తెలిసిందే కదండి, ఆయిల్ ఫుడ్స్ అంటే నూనె ఉన్న వస్తువులు. అది కూడా ఈ జంక్ ఫుడ్ అంటారు, ఈ పిల్లలు ఈ మధ్యలో ఎక్కువ తింటారు. ఈ బర్గర్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినద్దండి. అసలు తినద్దంటే కుదరదు, కానీ తగ్గించాలి. తర్వాత ఏమో ఇంకోటి ఇప్పుడు వెజిటబుల్స్ కానీ, వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి చాలా మంచిది స్కిన్కి. మీకు ఏమంటారు అది యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి, మీకు స్కిన్లో గ్లో వస్తుంది. తర్వాత ఏమో ఇంకా ముడతలు రావడం కానీ అవి తగ్గుతుంది.
1: ముఖ్యంగా కాలేజీకి వెళ్లే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు అందంగా కనిపించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది వాళ్ళ లోపల. సో వాళ్ళకి పింపుల్స్ అంటే ఈ వయసుతో వచ్చే ఆ పింపుల్స్ కానీ అవి రాగానే చాలా కన్సర్న్ ఫీల్ అవుతారు. దానికి తగ్గట్టుగా దాన్ని గిల్లడం కానీ గిచ్చడం కానీ రకరకాల క్రీమ్స్ పెట్టడం కానీ చేస్తుంటారు. వాటి పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏజ్ ని బట్టి వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య అయితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి పింపుల్స్. అది హార్మోనల్ కొంచెం చేంజెస్ ఉన్నందుకు. సో 10 ఇయర్స్ నుంచి 17-18 ఇయర్స్ వరకు వస్తాయి. పిల్లలు ఏంటంటే ఈ ఫేస్ బ్యూటీ మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు చదువు కన్నా. ఈ మధ్య భాగం అంతే, దట్ ఈస్ ఏజింగ్ ఒక వయస్సుతో పాటు వచ్చేవి అవి. సరే ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు ఇమీడియట్ గా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇస్తామండి ఒకటి రెండు. తర్వాత చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఫ్రీగా కానీ క్లాస్ లో ఉన్నప్పుడు గిల్లుతుంటారు, గిల్లితే మరకలు పడతాయి పింపుల్స్. మామూలుగా అయితే అవి మామూలుగా వదిలేస్తే మాత్రం దానితో అవే పోతాయి. ఒకవేళ గిల్లితే మాత్రం మరకలు పడతాయి, ఆ మరకలు పోవడానికి చాలా టైం పడుతుంది. సో అది
1: నెయిల్ హైజీన్ కూడా పెట్టుకోకపోతే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం
0: అవును ఉంటుందండి. అదే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏమంటారు స్కిన్ స్పెషలిస్ట్ లేదా డర్మటాలజిస్ట్ అంటే ఉంటే చర్మం అనుకుంటారు, అట్లా కాదు. అది హెయిర్, నెయిల్స్, స్కిన్ మూడు కలిపి ఉంటాయి మాకు
1: నఖశిఖ పర్యంతం.
0: అంతే
1: మానసిక స్థితి చర్మ సౌందర్యం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది?
0: చాలా ఉందండి. ఇప్పుడు చాలా మంది ఎందుకంటే కాన్సన్ట్రేట్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళకి మంచి కనిపించాలి, అందరికన్నా స్మార్ట్ ఉండాలి అని వాడుకుంది. సో కొంచెం ఈ మధ్య ఎక్కువైపోయింది ఆ పింపుల్స్ కొంచెం బాగాలేకపోతే ఎమోషనల్ మానసికంగా చాలా దెబ్బతింటున్నారు, ఆ చదువులో కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు మీరు వెళ్తే కౌన్సిలింగ్ కూడా చేస్తామండి మేము, కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్తాము. సో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి.
1: మామూలుగా పదం ప్రసన్న వదనం అంటాము, ప్రసన్న హృదయంతో ఉన్నప్పుడు వదనం కూడా అందంగా
0: అది కనిపించాలి కదా. సో ఇప్పుడు అందరు ఏంటంటే చూడడానికి బాగుంటే చాలు అన్నట్టు వచ్చేసింది ఈ జనరేషన్ లో.
1: ఓకే, బోత్ బ్యూటీ ఇస్ బోత్ మైండ్
0: మైండ్ అండ్ డెఫినెట్లీ దట్ విల్ యాడ్ మైండ్ బ్యూటిఫుల్ మైండ్ విల్ యాడ్ ఫర్ యువర్ బ్యూటీ ఆల్సో. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ మైండ్. మన మైండ్ ఒకవేళ మంచిగా ఆలోచించేటట్టు ఉంటే అది మనం ఫేస్ మీద కూడా కనిపిస్తుంది. ఎట్లా చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళని చూడండి అసలు వాళ్ళు ఏమైనా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడతారు కాదు, వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది కాబట్టి ఎంత వాళ్ళు ఎంత మంచిగా అందంగా కనిపిస్తారు అది అట్లా ఉంటుంది. సో మనం కూడా బ్యూటిఫుల్ మైండ్ ఒకటి పెట్టుకుంటే బ్యూటిఫుల్ డెఫినెట్లీ కనిపిస్తాం. పాజిటివ్ మైండ్ పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోండి, మీరు ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. అప్పుడు మీకు బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా పనికిరావు. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్నవి తీసుకుంటే మంచి పనిచేస్తాయి అని, అట్లా కూడా ఏం లేదండి. స్టాండర్డ్ కంపెనీ ఉండాలి చాలు, అదొకటి. ఇంకోటి ఏమో కొంచెం పెట్టుకుంటే కరెక్ట్గా మీకు ఎంత కావాలి, ఇప్పుడు ఫేస్ కంటే మీకు ఒక 5 గ్రామ్స్ కావాలనుకోండి, 2-3 సార్లు పెట్టుకోవడం కానీ ఎక్కువ పెట్టుకుంటే చాలా తొందర తగ్గిపోతుందని కాదండి. కరెక్ట్గా ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:31 దాటి 37 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీకెంతో ఇష్టమైన జనరంజని.

0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. గుడ్ మార్నింగ్ జనరంజని, శ్రీ ఆంజనేయ మూవీ నుంచి రామరామ రఘురామ అనే సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు విజయ అభినయ్ సాయి కిరణ్, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి. అలాగే హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో జనరంజనికి శుభోదయం. మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజ్యలక్ష్మి, శ్రేయాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీరు కోరినట్టే ఈ సాంగ్ ప్లే చేయడం జరుగుతుంది, బట్ ఒక చిన్న కమర్షియల్ స్పాట్ తర్వాత.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి మీకు నచ్చిన పాట అలాగే మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. నెక్స్ట్ రిక్వెస్ట్, అడవి రాముడు చిత్రం నుంచి కోకిలమ్మ పెళ్లికి అనే పాటను వినిపించమని కోరుతున్నారు అంబర్పేట్ గుండు అంబదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి. అలాగే ఇదే పాటను కోరుతున్నారు ఆకిన్న రాజేశం, లక్ష్మి అడ్డగుట్ట నుంచి. కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు. వివిధ భారతి జనరంజని కార్యక్రమానికి శుభోదయం, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయండి అని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశ

0: మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో నెక్స్ట్ రిక్వెస్ట్ చంటబ్బాయి మూవీ నుంచి నేను నీకై పుట్టానని అనే సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం నెక్స్ట్ ఎనీ సాంగ్ ప్లే చేయండి అని మూర్తి మంగమ్మ ఫ్రమ్ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్ మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం చంటబ్బాయి మూవీ నుంచి సాంగ్ వచ్చేస్తుంది, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మనకొచ్చిన నెక్స్ట్ రిక్వెస్ట్, జనరంజనిలో మా కోసం ఒక మంచి పాటను వినిపించగలరు అని కోరుతున్నారు. టొంకేశ్వర్ నుండి మాడబోయి సత్యనారాయణ, తిరుమల వర్షిణి కోరుతున్నారు. హనుమంతరావు, రాజు, రియాజ్, ఇంకా విజయ, పద్మారావు నగర్ నుండి మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించగలరా అని కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇప్పుడు మీకోసం జాబిలి అనే పాట వచ్చేస్తుంది.

మీరు విన్న ఈ పాటని కోరినవారు మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్ విధుబాబు, రాఘ్ విభాస్. వీరు వారి పేర్లు చదవలేదని పక్షపాతం చూపుతున్నామని అంటున్నారు. లేదండి, మీ పేర్లు చదివాను.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో నెక్స్ట్ రిక్వెస్ట్ గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల, వీరు మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం కదా. మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. నమస్తే అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందపేట మండలం చీచురాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్తే దమ్మోజు వెంకటాచారి గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: జుమ్మని కొండగాలి అనే పాట.
0: తప్పకుండా దమ్మోజు వెంకటాచారి గారు, మీకోసం తప్పకుండా ఈ పాట వినిపిస్తాం.

ఇన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో మాకోసం ఒక మంచి సాంగ్ వినిపించండి అంటున్నారు శైలజ, సత్యనారాయణ, భవానీ, సాంభవి,

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:36. మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో నెక్స్ట్ రిక్వెస్ట్ కీసరా ఔటర్ రింగ్ రోడ్డు నుండి బబ్బురి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో నెక్స్ట్ రిక్వెస్ట్ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్ కోరుతున్నారు. వీరి కోసం జానకిరాముడు చిత్రం నుంచి నాగొంతు శృతిలోనా అనే పాట వచ్చేస్తుంది. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సాహిత్యం కెవి మహదేవన్.

ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో నెక్స్ట్ రిక్వెస్ట్ మాకోసం కుంకుమ తిలకం చిత్రం నుంచి ఆలనగా పాలనగా అనే సాంగ్ వినిపించమని కోరుతున్నారు. ఆలపించిన వారు కేజే యేసుదాస్, పి సుశీల, సాహిత్యం గోపి, సంగీతం సత్యం. ఈ పాటను కోరిన వారు ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. నేను మీ రోజీ. తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలుక అనే పాటని ఆల్పించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం దాశరథి, సంగీతం సత్యం. ఈ పాటని కోరిన వారు పుట్టుపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్. వీరికోసం ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:56. మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో నెక్స్ట్ సాంగ్ తలంబ్రాలు మూవీ నుంచి నిన్న నీవు నాకెంత దూరం అనే సాంగ్. దీన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం మల్లెమాల, సంగీతం సత్యం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
1: ఇస్ బ్రేక్ కే బాద్ వి

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంతో బిశ్వ శర్మ ఈరోజు గౌహాటిలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు దీనికి హాజరవుతారు. ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం ఈరోజు జరుగుతుంది. కె తారక రామారావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తారు. జనగణనలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు జరిగే హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి పౌరులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ వివరాలు కీలకమని, తుది దశ జనగణన 2027 ఫిబ్రవరిలో ఇంటింటికి వచ్చి నిర్వహిస్తారని తెలియజేశారు. కొత్త వాహనాలకు 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలాగా డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించకుంటే దరఖాస్తు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు వాహన్ పోర్టల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో క్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జట్ల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంపటి రాయుడు స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 2026-27 సీజన్ కోసం సెలక్షన్ కమిటీని ప్రకటించారు. అక్షత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించే సీనియర్ కమిటీలో సుమన్, మేది హసన్, పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. తాజా జాబితాలో 1 రేటింగ్ పాయింట్ తగ్గి 118 పాయింట్లకు చేరినప్పటికీ టీమిండియా 1గా నిలిచింది. న్యూజిలాండ్, ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వారు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03 దాటి 28 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్. ముందుగా అభిలాష చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏమో
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.
5: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఘల్లు ఝల్లు ఝల్లు.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:16:22. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి మీకు నచ్చిన పాట పేరు, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట వింటారు. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటని కోరుతున్నవారు ఎలగందుల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, భూదాన్ పోచంపల్లి నుండి.

0: ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. సమయం 10:21 దాటి 56 సెకండ్లు. నెక్స్ట్ పాటని కోరుతున్న వారు శివా చిత్రం నుంచి ఏదైనా పాటని వినిపించండి అని అడుగుతున్నారు. నాగ నిర్వాణ్ రవళి నిక్షిత్ ఫ్రమ్ ములకపల్లి, వీరి కోసం శివా చిత్రం నుంచి ఆనందో బ్రహ్మ అనే పాట.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తరువాతి పాటని కోరుతున్న వారు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధన్రా.

సునీత వీరు కోరుతున్న పాట సింధూర పువ్వు చిత్రం నుంచి సింధూర పువ్వా తీరే అనే పాటని అడుగుతున్నారు. ఈ పాటని ఆల్పించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర. రాజశ్రీ సాహిత్యానికి మనోజ్ జాన్ సంగీతం అందించారు. ఈ పాటని వినే ముందు మనం ఒక ప్రకటన విందాం. వాణిజ్య ప్రకటన.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నీరాజనం చిత్రం నుంచి నిన్ను చూడక నేనుండలేను అనే పాటను వినిపించగలరు అని కోరుతున్నారు ముకుందరావు, లక్ష్మి, స్వరూప్, అమ్ము, లేఖశ్రీ, బాలశ్రీ, పద్మ, సూర్యం, ధర్మరాజు, శ్రీనివాస్, సూరి, అచ్చన్న, శ్రీకాకుళం నుంచి. వీరి కోసం నీరాజనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినిపిస్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఓపి నాయర్ సాహిత్యం సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తర్వాతి పాటని కోరిన శ్రోతలు విజయ, సాయి, హరి, రమణ ఫ్రమ్ బోయిన్పల్లి. వీరు కోరుతున్న పాట చైతన్య చిత్రం నుండి ఓహో లైలా ఓ చారుశీల అనే పాటని ప్లే చేయమని కోరుతున్నారు. ఈ పాటని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందర్రామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుబ్బులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.

ఆకాశవాణి వివిధ భారతి రోజుతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తర్వాత పాటని కోరిన శ్రోతలు జేరుపోతుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి వీరేదైనా ఒక మంచి పాటని వినిపించమని కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ కవిత సత్యనారాయణ భువనగిరి నుంచి కోరుతున్నారు. వీరి కోసం నిర్ణయం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. గణేష్ పాత్ర సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: ఏడాది.
1: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

పేపరు పెన్ను కాది సారి మొబైల్ తో తొలి శ్రీకారం లెక్కలు వివరాలన్నీ.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:00 మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పెట్టుబడి రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందని భారత్ భావిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ది అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ఆలయ సీఈఓ కన్వీనర్గా మరో 11 మంది సభ్యులను నియమించింది. రాష్ట్రంలో జూన్ 12 తేదీన పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ అదే రోజు విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేస్తామని గవర్నర్కు తెలియజేశారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 16 తేదీ వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15 తేదీ వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి తెలియజేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో సరిపడా మొత్తంలో ఎరువులు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి వింటారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11:06 కావస్తోంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ నటించలేరు, అలాగని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వము వహించలేదు. ఒక వర్గాన్నో లేక ఒక వ్యక్తినో ఉద్దేశించి ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ఒక్క పేరు, ఆ పేరే సినిమా తీస్తున్నప్పటి నుంచి రిలీజ్ దాకా సినీ రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ద టాపిక్గా అయింది. మరింతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఇంతకీ ఏంటా సినిమా? గెస్ చేయగలుగుతారా? గెస్ చేస్తే వాట్సాప్ చేయండి ఆన్ 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 11 గంటలు దాటి 13 నిమిషాలు కావస్తోంది. మరి ఇంతకీ ఏంటా పేరు, ఎవరా వ్యక్తి, ఏంటా సినిమా అని అడిగానమాట. చాలా మంది అభినందన అని పెట్టారు. హౌ ఇట్స్ పాసిబుల్ అబ్బా, అంటే ఆ సినిమా తీసినప్పుడు, అంటే ఆ సినిమా అనౌన్స్ చేయగానే సినీ రాజకీయ వర్గాల్లో కూడా టాక్ ఆఫ్ ది టాపిక్గా మారింది ఆ సినిమా. మరి ఆ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను. చాలామంది రకరకాలుగా

ఎస్ చేశారు, కానీ ఆ సినిమా కాదు అది. సినిమా రిలీజ్కి ముందు సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఒకే ఒక్క పేరు. ఏంటా పేరు అని అడిగానమాట. ఇంతకీ ఏంటా పేరు, ఏంటా సినిమా అంటే, బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక విద్యార్థి విప్లవోద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం మర్చిపోయారనుకోండి, అది కూడా వేరే విషయం. మరి ఆ విద్యార్థి నాయకుడు, మరి ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఆ సినిమా. మరి ఇవాళ్ళ గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి. అసలు ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా, మరి ఆయన పేరే సినిమా పేరు కూడా. చలో ఇప్పుడైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఆయన ఓ విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడిగా ఆయన తక్కువ వయసులోనే ఒక చరిత్రను క్రియేట్ చేశాడు. ఆయన పేరే సినిమా పేరు. ఇంత పెద్ద క్లూ ఇచ్చేసాను కాబట్టి హోప్ గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. గెస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రమా కందుల ఫ్రమ్ కూకట్పల్లి. ఎగ్జాక్ట్లీ అండి, మీరు గెస్ట్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకా చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తారేమో. ఈ పాట తర్వాత ఆ సినిమా ఏంటి, ఆ వ్యక్తి ఏంటి నేను రివీల్ చేస్తాను. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

చిన్నప్పటినుంచే భగత్ సింగ్ చెగువేరా పుస్తకాలు చదువుతూ వాళ్ల ఆశయాల్ని, సేమ్ టైం వాళ్ల ఆవేశాన్ని ఒంటబట్టించుకున్న ఆ కుర్రాడి పేరే జార్జ్ రెడ్డి. మరి ఈ సినిమా రిలీజ్కి ముందు ఎవరా జార్జ్ రెడ్డి అంటూ చర్చలపై చర్చలు జరిగాయి. అండ్ అంతేకాదు, ఎన్నో వాదోపవాదనలు వినిపించాయి. మరి వీటన్నిటి మధ్య ఓ సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ రిలీజ్ అయింది జార్జ్ రెడ్డి సినిమా. మరి ఇంతకీ ఎవరి జార్జ్ రెడ్డి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: 11:26 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం జార్జ్ రెడ్డి సినిమా అంటే బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. 1970s ఆ దశాబ్దంలో జరిగిన కథే జార్జ్ రెడ్డి సినిమా. జార్జ్ రెడ్డి పుట్టింది కేరళలో, చదివింది బెంగళూరు చెన్నైలో, కానీ ఓ విద్యార్థి నాయకుడిగా ఎదిగింది మాత్రం హైదరాబాద్లోని ఓ యూనివర్సిటీలో. 1970s ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న ఒక వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షను తిప్పి కొట్టిన విద్యార్థి నాయకుడే జార్జ్ రెడ్డి. మరి ఈ జనరేషన్కి జార్జ్ రెడ్డి తెలియకపోవచ్చు, కానీ 1970s ఆ టైంలో వాళ్ళకి ఈ విద్యార్థి నాయకుడు ఓ ఇన్స్పిరేషన్. మరి అలాంటి ఓ చైతన్యాన్ని ఈ తరానికి పరిచయం చేశారు జార్జ్ రెడ్డి ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే సినిమా ద్వారా. మరి ఆ సినిమా వివరాలు మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రీరాములయ్య సినిమాకి గాను వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. 11:31 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 33 నిమిషాలు కావస్తోంది. మరి ఈరోజు బయోపిక్ స్పెషల్ సందర్భంగా మనం జార్జ్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ మనం సెల్యూట్ చేయాల్సింది డైరెక్టర్ జీవన్ రెడ్డికి. చరిత్రలో మిగిలిపోయిన ఓ ఆదర్శనీయమైన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలి అనుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వంగవీటి సినిమాతో నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సందీప్ మాధవ్. మరి ఈ సినిమాకి యాప్ట్గా సెట్ అయ్యారు. ఎంతగా అంటే బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్, వాకింగ్ స్టైల్. అసలు జార్జ్ రెడ్డిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, జార్జ్ రెడ్డి తెలిసిన వాళ్ళు తక్కువ మంది. బట్ అయినా సరే జార్జ్ రెడ్డి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఏమంటారు మూమెంట్ని కూడా యాజ్ టీస్గా యాక్ట్ చేసి చూపించారు. నో జీవించి చూపించారు సందీప్ మాధవ్. ఇక డైరెక్టర్కి ఈ సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. నిజానికి సందీప్ మాధవ్ ఎవరైతే ఉన్నారో హీరోగా యాక్ట్ చేసిన వ్యక్తి, చాలా చోట్ల జార్జ్ రెడ్డి కళ్ళ ముందే కనిపించాడేమో, మన కళ్ళ ముందు నిజంగా జార్జ్ రెడ్డి వచ్చి తిరుగుతున్నారేమో అన్నంత అద్భుతంగా నటించేశారు ఆయన. ఇక తల్లి పాత్రలో దేవిక, మరాఠీ యాక్టర్ అనమాట. ఇక తర్వాత హీరోయిన్గా ముస్కాన్, అలాగే అపోజిషన్ అనగానే విలన్ గుర్తొస్తారు కదా మనకి, మరి విలన్గా సత్యదేవ్. ఇక నటీనటులంతా కూడా హీరోకి పోటీగా పర్ఫామ్ చేశారు. సరే ఇదంతా పక్కన పెడితే ఇలాంటి ఒక సినిమాని వెండి తెరపై చూపించాలి అనుకోవడం అనేది డైరెక్టర్కి నిజంగా సవాల్, పెద్ద ఛాలెంజ్ లాంటిది. మరి ఆ ఛాలెంజ్ని మన జీవన్ రెడ్డి అంటే ఆ ఛాలెంజ్లో జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారా కాలేదా, మరి ఇంతకీ సినిమాలో ఏం చూపించారు జార్జ్ రెడ్డి.

0: సినిమా గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్నాం జార్జిరెడ్డి సినిమా గురించి. 70s జరిగిన సంఘటనలు, ఆ వ్యక్తి జీవితం ఆధారంగా తీసిన సినిమా జార్జిరెడ్డి. అయితే ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలుంటాయి. ఎవరి మనోభావాలను కించపరచకుండా సేమ్ టైం జార్జిరెడ్డి కథ ఏదైతే ఉందో అది డీవియేట్ అవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి యూనివర్సిటీలో ఉన్న మరి అప్పటి నేతలు, పార్టీల పేర్లు ఇవేవి రాకుండా చాలా ప్లాన్డ్గా తీశారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. కథ ఏంటి అనే క్యూరియాసిటీతో మరి ప్రేక్షకులు సీట్లలో కూర్చున్న లోపే సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో అలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూనే మొత్తానికి ఈ జనరేషన్కి తెలియని ఆ విద్యార్థి నాయకుడి జీవితాన్ని అద్భుతంగా వెండితెరపై చూపించగలిగారు డైరెక్టర్ జీవన్ రెడ్డి గారు. మరి జార్జి రెడ్డి అనగానే ఆవేశం, చైతన్యం, అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకొని ఆ మనస్తత్వం, దేన్నైనా ఎదిరించగలిగే ఆ తెగువ గుర్తొస్తాయి. మరి అవన్నీ కూడా ఈనాటి విద్యార్థుల్లో కూడా లేదా మన చుట్టూ ఉన్న సొసైటీలో కూడా అంటే అలవాటు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో జార్జిరెడ్డి సినిమాని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశానంటారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. మరి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం ఈ పాటి తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
3: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.

0: बताए।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 11:50 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనం మాట్లాడుకున్నాం జార్జిరెడ్డి సినిమా గురించి. జార్జిరెడ్డి కేవలం విద్యార్థి నాయకుడు మాత్రమే కాదు, ఆయన పెద్ద బాక్సింగ్ ఛాంపియన్. అంతేకాదు చాలా చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా. సో ఒక విద్యార్థి నాయకత్వం వహిస్తున్నాడు అంటే అన్ని విషయాల్లో కూడా అవగాహన ఉండి ఆరితేరిన వారే అయి ఉంటారు కదా. నిజం చచ్చిపోయేలోపు మీ గొంతు విప్పండి అంటూ గలమెత్తి వివక్షకు గురవుతున్న విద్యార్థుల తరపున పోరాడి

0: 25 సంవత్సరాల వయసులోనే అమరుడైన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. మరి కేరళలో పుట్టిన జార్జిరెడ్డి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు, మరి అప్పటి యూనివర్సిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి అంటే ఒక్కసారి ఆ సినిమా చూసేయండి, అర్థమైపోతుంది. మరి ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ
1: వినోదం. మౌనం చూపిస్తుందా సమస్యలు.

చప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగు నా వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల

సహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి ఈ తీగలు సభ

0: గారి కవిత్వంలోని ఒక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎంత అద్భుతంగా రాశారో కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, ఇళయరాజా సంగీతం, బాలుగారి గాత్రంలో నిజంగా చెప్పాలని ఉంది అన్నప్పుడు ఎంత ఆర్ద్రతతో పాడతారో కదా. మరి నిజంగానే చెప్పాలి అనిపించినప్పుడు, అడగాలి అనిపించినప్పుడు, మాట్లాడాలి అనిపించినప్పుడు చెప్పేసేయండి, మాట్లాడేసేయండి, అడిగేసేయండి. అంతేకాని మనసులో పెట్టుకొని ఏమవుతుందో ఏమనుకుంటారో అనుకుంటూ ఉంటే అది మనలో అంతరంగంలో ఆ బాధ కానీ ఆ మాట కానీ అలా పెరిగిపోతూ ఉంటుంది తప్ప దానికి సొల్యూషన్ మాత్రం దొరకదు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఇదిగో ఈ పాట. మరి ఈ పాటలో చిరంజీవి గారు ఎంత తాపత్రయపడతారో కదా, అంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనికి అండ్ సొసైటీలో ఉన్న జరుగుతున్న అన్యాయాలకి తను ఏం చేయలేకపోతున్నాను అన్న బాధని అంత అద్భుతంగా అంత చిన్న పాటలో, అంటే సినిమా సారాన్ని మొత్తం ఆ పాటలో కూర్చి రాయడం అనేది శాస్త్రి గారి కళానికి మాత్రమే చెల్లుతుంది. సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 59 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో వారా వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు. ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తుల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తుల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:07 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో. ఈ మధ్యకాలంలో రీసెర్చ్ స్కాలర్లు ఎక్కువైపోయారు. నిజంగా నిజం. కారణం ఏంటి చెప్పాలా? అది ఆ యూనివర్సిటీ ఎఫెక్ట్ అన్నమాట. ఇంతకీ ఏ యూనివర్సిటీ అంటారా? చెప్పనా? సరే, ఆ యూనివర్సిటీ పేరేంటో తెలుసా? వాట్సాప్ యూనివర్సిటీ. నిజం. తెలిసినా తెలియకపోయినా తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా పక్కోడికి మొత్తం మెసేజ్లు పాస్ చేసి పుక్కట్ జ్ఞానం ఇస్తుంది చూడండి, దాన్నే అంటారు వాట్సాప్ యూనివర్సిటీ అని. సరే, ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే జ్ఞానం మామూలుగా ఉండదు. మరి ఆ జ్ఞానం గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్చి స్వ

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 12:30 నాన్ స్టూడియో క్లాక్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

12:14 అండ్ స్టూడియో క్లాక్ మరి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. నేను చెప్పాను ఇందాక వాట్సప్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి. గత 2 రోజులుగా ఓ మెసేజ్ తెగ చక్కర్లు కొట్టేస్తుందండి. ఏంటంటే ఆ మెసేజ్ నాకే 2 ముగ్గురు పంపించారనమాట. ఏంటి ఆ మెసేజ్ అంటే, ఐస్ క్రీమ్ తిన్నా తినకపోయినా కరిగిపోద్ది, జీవితం కూడా అంతే, ఎంజాయ్ చేసినా చేయకపోయినా కరిగిపోద్ది తరిగిపోద్ది, అండ్ అట్ ద సేమ్ టైం స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియవు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో తెలియవు, సో ఎంజాయ్ యువర్ లైఫ్ అంటూ ఒక మెసేజ్ ఎవరో రాసుంటారు మహానుభావులు, మరి దాన్ని ఓ పంపించేస్తా ఉన్నారనమాట. నిజంగా ఈ మెసేజ్లో నిజం లేదా అంటే నిజం కూడా ఉంది, కాదని నేను అనట్లేదు, కానీ ఎట్లాగూ ముగిసేదే జీవితం కదా అని చెప్పేసి ప్రయత్నాలు మానుకొని కూర్చోలేం కదా, అవునా కాదా? పోని ఈ మెసేజ్ని మనకి ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఏమైనా వాళ్ళ లైఫ్ని ఇంతే పద్ధతిగా రూల్స్ పాటిస్తూ లీడ్ చేస్తున్నారా అంటే అంత ఏం ఉండదన్నమాట. సో వాళ్ళంత బిందాస్గా లైఫ్ని లీడ్ చేయరు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. కాకపోతే మనకి మాత్రం ఈ పుక్కటి జ్ఞానం ఇస్తూ ఉంటారు. సరే, ఇదంటే సోషలైజ్డ్ మెసేజ్ కాబట్టి బాగానే ఉంది, ఫార్వర్డ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన ఎవరో అబ్బాయి గురించి కూడా, పాపం నాకు తెలిసి అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది, ఇంకా వీడు తప్పిపోయాడు అంటూ వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్పిన్ నొక్కండి, ఇందులో మీకు గిఫ్ట్ వస్తుంది. సి, ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం ఇవన్నీ కూడా ఫేక్ మెసేజ్లని, అయినా కూడా ఎక్కడో చిన్న ఆశ కదా, మనకు గిఫ్ట్ వచ్చేస్తుందేమో, మనకి లాభాలు వచ్చేస్తాయేమో, మనకి లక్కీ డిప్ తగులుతుందేమో అని ఆలోచించరా? ఒక్కసారైనా ఆలోచించండి కదా. అంటే సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు కానీ, వాట్సాప్లలో పంచే జ్ఞానం కానీ, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పడానికే తప్ప వాళ్ళెవరూ పాటించరండి, అంత మాత్రాన వాళ్ళు గొప్పలు అయిపోరు. కాబట్టి ఏదైనా మెసేజ్ని ఫార్వర్డ్ చేసే ముందు ఆర్ స్టేటస్లో పెట్టే ముందు 1-10 సార్లు చెక్ చేసుకోండి, చెక్ చేసిన తర్వాతనే జ్ఞానాన్ని పంచండి అంటాను, రైట్? ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి పాటి తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: రావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి స్వాతి ఆన్ డ్యూటీలో వేసిన పాట విన్నారు. 12:20 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 12:21 అవుతోంది స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మనం ఎదుటి వాళ్లతో మాట్లాడే మాట, చెప్పే ఓ మాట ఆ వ్యక్తి జీవితాన్ని మార్చే ఒక గొప్ప పవర్ఫుల్ మంత్రం అవుతుంది తెలుసా. అందుకే అంటారు, మాట ఇచ్చే ముందు, మాట మాట్లాడే ముందు, ఓ మాట అనే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అని. మరి మనం మాట్లాడే మాట ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి మీ ఆర్జే స్వాతితో.

0: విమానం సినిమా కోసం చరణ్ అర్జున్ రాసి అండ్ అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 26 నిమిషాలకు అవస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: శిక్షా కి జీవన్ మే భీ జరూరత్ హై, సమాజ్ జీవన్ మే భీ జరూరత్ హై, ఇస్కో అండర్ ఎస్టిమేట్ నహీ కర్నా చాహియే.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: माटेना
4: पाटेना
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధురగా నాడ మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

కాల్ 30 కావస్తోంది. స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి మాట ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, దానికి సంబంధించి ఒక కథ చెప్తాను. ఒక ఆయన కారులో ఊరికి వెళ్తున్నాడు. సో ఊరికి వెళ్తుంటే ఓ బురద గుంటలో దిగబడిపోయింది ఆయన కారు. హెల్ప్ కోసం చుట్టూ చూస్తుంటే ఓ రైతు కనిపించాడు. సరే, ఇక ఆ రైతుకి కారు ఓనర్ పరిస్థితి అర్థమవుతుంది. అర్థమయ్యి, సరే సార్, నేను నా ఎద్దుని తీసుకొని వస్తాను, నా ఎద్దుతో కారుని బయటికి లాగుదామంటాడు. సరే, ఆ కార్ ఓనర్కి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఆ రైతు తీసుకొచ్చిన ఎద్దు చాలా వయసు అయిపోయింది. అది కూడా ఒకటే ఎద్దును తీసుకొని వస్తాడు. ఇటు చూస్తేనేమో ఇది ఇంత పెద్ద కారు, మరి ఆ కార్ని ఎలా లాగుతుంది అనుకుంటూ ఆయనకు వచ్చిన ఎనర్జీ, అంటే మొత్తానికి నా కార్ని బయటకు తీస్తాడు అనుకున్నాడు. కానీ ఈ ఒక్క ఎద్దుతో, ఈ ముసలి ఎద్దుతో ఎలా అవుతుంది అని ఊసూరుమంటూ నిల్చున్నాడు. మరింతకీ ఆ ఎద్దు ఆ కారుని బయటికి లాగిందా అని ఆలోచిస్తే, అంటే చూడ్డానికి అది బక్క చిక్కి ఉందన్నమాట మొత్తానికి ఆ ఎద్దు. నిజానికి ఆ ఎద్దే కారుని బయటకు లాగింది, తన శక్తితో కాదు, ఒకే ఒక్క మాటతో. మరి ఆ మాట ఏంటో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12 గంటలు దాటి 35 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మరి ఇంతకీ బక్క చిక్కిన ఆ ముసలి రైతు తీసుకొచ్చిన ఆ ఎద్దు ఏదైతే ఉందో ఆ కార్ లాగడానికి ముందు రైతు మాట్లాడిన మాటలే ఆ ఎద్దుకి కార్ని లాగే పవర్నిచ్చాయి. నిజం. ఎలా అంటే ఆ ఎద్దుని కార్కి కట్టేస్తూ ఆ రైతు ఓ మాట అంటాడు. ఒరే రాజు, అంజి, నంది ఏంట్రా ఆలోచిస్తున్నారు? తిన్నదంతా ఏమైంది? బండిని లాగండి అంటూ ఉత్సాహంగా అరిచాడు. వాటిని అదిలించాడు, అంటే ఉన్న ఆ ఒక్క ఎద్దుని అదిలించాడు. అంతే, రాజు అనే ఆ ఎద్దు ఒక్క ఊపుతో కార్ని లాగేసింది. ఎలా ఎలా పాసిబుల్ అయింది? అక్కడ ఉంది ఒకే ఒక ఎద్దు కదా. మరి మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారా అంటే రానే రాలేదు. ఆ అంత పెద్ద కారును లాగింది ఆ ఎద్దు మాత్రమే. ఎలా పాసిబుల్ అయింది అంటే ఆ రైతు మాట్లాడిన మాటలు. నిజం. మరి ఎందుకు ఆ రైతు మాట్లాడిన మాటలు ఆ ఎద్దుకి అంత పవర్నిచ్చాయి? తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 12:43 అని స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకీ ఎలా ఆ ఎద్దు లాగింది, మరి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అనంటే, నిజానికి ఆ రైతు మాట్లాడిన మాటలు ఏంటి అనంటే, బండికి కట్టేస్తూ అడిగారు ఏంటంటే, అరే రాజు అంజు అని మిగతా పేర్లు కూడా చెప్పాడు కదా, ఈ రాజు అనే ఏజ్ అయిపోయిన ఈ ఎత్తు ఏదైతే ఉందో బక్కదే కాదు గుడ్డిది కూడా. సో

కళ్ళు కనిపించవు. అయితే తనకి చాలా, ఇంకా తనతో పాటే ఇంకో రెండు మూడు ఎద్దులు కూడా ఉన్నాయి అన్న ఆ ధైర్యాన్నిచ్చాడు ఆ రైతు. అంతే, ఆ ధైర్యంతో తన బలాన్ని మొత్తం పెట్టేసి కార్ని పైకి లాగేసింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అనంటే, పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నిజంగా అది రైతు తెలివి సమయస్ఫూర్తే కావచ్చు, కానీ నిజానికి మనిషి జీవితంలో కావాల్సింది కూడా ఇదే, ఇలాంటి భరోసానే. నేనున్నాను అనే భరోసా ఏదైతే ఉంటుందో, ఒక్క మాట అది సాయం అంటే డబ్బు సహాయమే కాదు కదా సహాయం అంటే. మరి నేనున్నానన్న చిన్న మాట చెప్పి చూడండి మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో. సో ఆ బలం ఏదైతే ఉందో మనిషిని ఏం చేయడానికైనా ముందుకి నడిపేలా చేస్తుంది. ఆ మనిషిలో ఉన్న ఆ ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీస్తుంది. కాబట్టే మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట ఎదుటి వ్యక్తికి ఓ గొప్ప పవర్ అవ్వాలి, ఓ గొప్ప ఆయుధం అవ్వాలి, ఒక చిన్న ఓదార్పు అవ్వాలి, కానీ గాయపరచకూడదు, రైట్? సో మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి, రైట్? మరి ఇలాంటి బోల్డ్ అని కబుర్లు చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తారంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: 12:57 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉంటుండే అనమాట, ఏంటంటే వెకేషన్స్ అనగానే సమ్మర్లోనే ఎందుకు వెళ్ళాలి, మధ్య మధ్యలో కూడా పోవచ్చు కదా, కానీ ఎందుకు తీసుకుపోరు పేరెంట్స్, ఎందుకు పంపించరు ఎక్కడికి అని వచ్చేదనమాట. అంటే అప్పుడు ఏదో చెప్పేవాళ్ళు, చాలా రోజులు హాలిడేస్ వస్తాయి కాబట్టి పంపిస్తాము అదిదని. కానీ నిజానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్పు ఏదైతే ఉంటుందో నిజంగా మనకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అని నాకు పెద్దగా అయినాక అర్థమైంది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, చాలా వరకు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ని చాలా భారంగా లీడ్ చేస్తూ ఉంటారు. అంటే రకరకాల ఆలోచనలు, గందరగోళాలు, ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద జలసీలు, అసూయలు, సంథింగ్ లైక్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలాంటి టైంలో అంటే మనం ఏదో ఒక విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాము అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిన్న ప్రయాణం కూడా మనకి పెద్ద రిలాక్సేషన్ అవుతుంది. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం అనమాట. అంటే లైక్ చాలాసార్లు ఎంత ఆలోచించినా, ఎంతమందితో మాట్లాడినా ఆన్సర్ దొరకదు మనకి. అంటే ఆ సమస్య కాస్త గట్టిగా అనిపిస్తుంది కానీ ఆన్సర్ దొరకదు. కానీ మనం ఇలా ఎక్కడికైనా వేరే చోటికి, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రావెల్ చేసినప్పుడు, అక్కడ స్పెండ్ చేయగలిగినప్పుడు మనకి ఒక కొంచెం నిశ్శబ్దం, సైలెన్స్ కావాలి అండ్ కాస్త ప్రశాంతత. అప్పుడు మనసుతో మనం మాట్లాడుకునే ఒక స్పేస్ దొరుకుతుంది. సో వెళ్ళమన్నాం కదా అని చెప్పేసి ఓ గుంపులు వెళ్ళిపోయి అట్లా వెళ్ళినా కూడా ఒక రిలాక్సేషన్ వస్తుంది. కానీ సొల్యూషన్ దొరుకుతుందా దొరకదా అంటే నాకు చెప్పడం కష్టమన్నమాట. కానీ ఎప్పుడైనా మీకు ఇలా పరిస్థితి వచ్చినప్పుడు ట్రావెల్ చేయండి, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, చుట్టూ ఉన్న పరిస్థితులని ఏమంటారు అబ్జర్వ్ చేయండి. మీతో మీరు మాట్లాడుకునే ఒక స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు మాట్లాడుకోండి, డెఫినెట్గా ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది, రైట్? సో వెకేషన్స్ అనేవి పర్టికులర్గా ఈ సమ్మర్లోనే వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, అప్పుడే వెళ్ళాలని కాదు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న వెకేషన్, ఒక చిన్న చోటు మార్పు చాలు మనకి పెద్ద రిలాక్స్.

సెషన్ ఇవ్వడానికి, రైట్? మరి ఆ పని చెయ్యండి. అంతేకాని ఓ బాధపడుతూ బాధపడుతూ నాకే ఉన్నాయి కష్టాలు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నా దగ్గరే ఉన్నాయి అనుకొని కూర్చుంటే ఏమీ ఉండవు, ఆ కష్టాలు మీరు ఒకే దగ్గర కూర్చుంటారు అంతే కదా. ఓకే, 1 o'clock కావస్తోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఇన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుగ్గులు వాడతాడంట.

0: ಅದೇ ಮಾಮಾ
1: ಯಾದ್ ಮರ್ಬಕುನ್ರಲ್ಲ 14 ಪೊದ್ದೂಕಂಗಾ 6 ಪಲ್ಲೆ ಪಾಟಲ ಪಂಡಗ ಅಂದರ್ ರಾವಾಲೆ
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదికని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో భారతీయులు పడిన ఇబ్బందులను ఈ మ్యూజియం కళ్లకు కట్టినట్టు ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖైదీల సంస్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1: डीजी और प्रिजन विभाग के अधिकारियों से इस बात का आग्रह करूंगा कि कभी इन मीडिया कर्मियों को एक एक करके जो तब एक्चुअल था आज उसको दृश्य के माध्यम से आपने जो प्रस्तुत किया है एक बार दिखाएंगे तो ये लगेगा कि जब हम स्वतंत्र नहीं थे या उसके पहले किस प्रकार के अमानवीय व्यवहार जेलों में किए जाते थे. वो दृश्य देख करके, वो इंस्ट्रूमेंट्स देख करके एक बार लगा कि वहां कितने साहसी लोग रहे होंगे, कितने जीवंत रहे होंगे, जिनके दोनों पैरों के बीच में बड़े बड़े पत्थर बांध दिए जाते थे, उनके हाथ बांध दिए जाते थे.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానిక వాహనాలను వినియోగించాలని, లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల తాలు, తరుగు పేరిట జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి రైతులను నిరంతరం అప్రమత్తం చేస్తూ టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించి మిషన్ మోడ్లో పనిచేయాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా కలెక్టర్లదే బాధ్యతని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఆసుపత్రికి వెళ్లే రోగుల రవాణా ఇబ్బందులను గమనించిన మంత్రి ప్రత్యేక చొరవతో గుడ్ యూనివర్స్, ఆర్సేసీఎం సేవా సంస్థల సహకారంతో ఈ వాహనాన్ని సమకూర్చారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకొచ్చిన సేవా సంస్థలను అభినందించారు.

0: చేశారు. మంచిర్యాల జిల్లాలో జనగణన 2027లో భాగంగా జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. నీలోఫర్ ఆసుపత్రికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తు చేస్తూ రోగులు కోలుకోవడంలో వైద్యులతో పాటు నర్సుల సేవలు సగం పాత్ర పోషిస్తాయని మంత్రి కొనియాడారు. ఎంతటి ఒత్తిడినైనా అంకిత భావంతో పనిచేసే నర్సులు వైద్య రంగానికి వెన్నెముక అని, ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎం రామచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ సూచనలు చేశారని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రజలందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అనేక మంది ప్రధానమంత్రులు దేశక్షేమం కోసం ఇటువంటి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణే దేశ ఆర్థిక పురోగతికి మూలమని, ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను గమనించాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, కె నాగేశ్వరరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
1: 2019-25 ఆరేళ్లలో 44.3 లక్షల కోట్లు, అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపుతుంది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలు ఉండేది. 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019-25 వరకు 45 లక్షల కోట్లు ఇన్ఫ్రా స్పెండింగ్. యూపీఏలో 13 లక్షల కోట్లు మాత్రమే. ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 320 లక్షల కోట్ల రూపాయలని మనం వెల్త్ క్రియేట్ చేసుకున్నాం.
0: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు రాష్టవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ అయోధ్య భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు ఆలయాలను సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, భీమేశ్వరస్వామి, అగ్రహారం, జోడు ఆంజనేయస్వామి ఆలయాలకు మాలధారులు పోటెత్తి మొక్కులు చెల్లించుకుని కొండగట్టుకు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్ ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాగజ్నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్లో ఈరోజు హిందూ ఏక్తా యాత్ర జరగనుంది. రాజకీయాలకు అతీతంగా హిందువులను సంఘటితం చేసే లక్ష్యంతో 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్రకు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భారీ సంఖ్యలో జనం తరలివస్తారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు

విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్లో ధాన్యం సేకరించాలని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యతని సీఎం చెప్పారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటల

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయి పెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. మరి ఈ 14వ తేదీన ఆకాశవాణి నిర్వహిస్తున్న పల్లె పాటల పండుగకి అందరికీ ఆహ్వానం పలుకుతోంది మీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 1 గంట దాటి 22 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం, మీ ఆర్జే స్వాతితో.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 123 ఆన్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగబోయే ప్రశ్నకు మీరు సమాధానం పంపించాలి అంటే 04023240852 నంబర్ కి మొదటగా ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపించండి. మరి షో టైంలో నేను అడిగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మామూలుగా అంటే ఏదైనా ప్రాణిని ఏమంటారు, మనకు హాని చేసే ప్రాణిని, అన్నింటినీ కాదు మనకి హాని చేసే ప్రాణిని చంపాలి అంటే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా. అలా ఉప్పు వేయగానే, ఉప్పు తగలగానే చనిపోయే జీవి ఒకటి ఉందన్నమాట. చాలా సింపుల్ రెమెడీ కదా. మరి ఉప్పు తగలగానే చనిపోయే ఆ జీవి ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 04023240852, 0403243582. మరి మీరు ఆన్సర్ పంపించవలసిన నంబర్ అయితే చెప్పాను, మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సో క్లూ ఇవ్వరా స్వాతి గారు అంట. ఓకే, క్లూ ఇవ్వనా? ఎప్పుడైనా ఎవరినైనా మనం తిట్టాలి అనుకున్నా, లేదంటే అంటే వాళ్ళ నుంచి మనం

పక్కకు వెళ్ళాలనుకున్నా ఏంటో వీళ్ళు ఇలా పట్టేసుకున్నారు అని చెప్పేసి ఆ జీవి పేరు చెప్తూ ఉంటామన్నమాట. ఇంతకన్నా పెద్ద క్లూ ఇస్తే నేను ఆన్సర్ చెప్పేసినట్టే కాబట్టి చెప్పను, మీరే ఆన్సర్ టైప్ చేసి పంపించండి.

అయ్యా సినిమా కోసం బాలు గారు అండ్ అలాగే అనురాధ శ్రీరామ్ సుజాత పాడిన పాట విన్నారు. సమయం 1 గంట దాటి 29 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతి తోమర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఉప్పు వేయగానే అలా ప్రాణాలు వదిలే జీవి ఒకటి ఉంది, అది ఏంటి అని అడిగాను అనమాట. సార్ సార్ సార్ సార్, ఎవరు రికార్డింగ్ ఆడియో పంపిస్తున్నారు? ఐ కాంట్ హియర్, నేను వినలేను కాబట్టి. మీరు జస్ట్ సింపుల్గా ఆన్సర్ టైప్

చేసి పంపిస్తే సరిపోతుంది కదా. ఓకే రైట్, మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. లెట్స్ చెక్. అబ్బో చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను కదా నేను, అందుకనే చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే ఎవరైతే ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేద్దాం. సతీష్, శాంతి, రుషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, అండ్ అలాగే కాంచన, కిట్టు ఫ్రమ్ కీసర, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్, కీసర మండలం గోధుమకుంట నుంచి బండి కృష్ణ గౌడ్ గారు, ఎస్ఎన్ మూర్తి, రాణి ఫ్రమ్ సూరారం, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, రవి ఫ్రమ్ సుభాష్ నగర్, అండ్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ జ్ఞానసిఖ రెడ్డి ఆదిలాబాద్. అయ్యి బాబాయ్, మీ పేరు చదవడానికి చాలా కష్టంగా ఉంది, తెలుగులో టైప్ చేయొచ్చు కదండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఫ్రమ్ సుగంధి కార్తీక్ ఫ్రమ్ పంజాగుట్ట హైదరాబాద్, అరుణ పద్మనాభం గారు ఫ్రమ్ ఇబ్రహీంపట్నం, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ కేవీరావు శంకర్రావు ఫ్రెండ్స్ ఫ్రమ్ ఖైరతాబాద్. అబ్బా మీరు ఆన్సర్ పంపించడంలో కూడా మీ ఫ్రెండ్షిప్ భలే ఉంది, అసలు ఫ్రెండ్షిప్ బాగుంది. సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే గంగ నర్సయ్య ఫ్రమ్ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ స్వాతి గారు, బాగున్నారా అంటూ. బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ రైట్ ఆన్సర్. వీరెల్లి శ్రీనివాస్, విజయలక్ష్మి ఫ్రమ్ షాపూర్ గజ్బేల్ నుంచి షేర్ల వెంకటేశం, అండ్ అలాగే సుగుణ, చిలుక నారాయణ, అనసూయ, యమున ఫ్రమ్ జానకంపేట్ వరంగల్, హర్షిణి పోలేపల్లి ఫ్రమ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్, డాక్టర్ కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, అండ్ ఆల్సో చోడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుంచి అజయ్ కుమార్, అండ్ ఆల్సో పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, చిత్రియాల గ్రామం నుంచి పంపిస్తున్నారు ఎవరు అని అంటే దమ్మోజు వెంకటాచారి గారు, సహజ సాహితీ ఫ్రమ్ బ్యాంక్ కాలనీ నిజామాబాద్. సో ఇంతవరకు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా చాలా మంది పంపించారు. బట్ ఫస్ట్ అడగగానే షార్ప్గా పంపించిన వాళ్ళ నేమ్స్ అయితే చదివాను, మరి ఆన్సర్ ఏంటి అంటే జలగ. సో జలగలు ఎప్పుడైనా పట్టుకున్నాయి అంటే అస్సలు వదలవన్నమాట, వాటిని ఉప్పు వేస్తే అవి అప్పుడు మనల్ని వదిలేస్తాయి అండ్ మూర్చపోతాయి, కొన్నిసార్లు చచ్చిపోతాయి అన్నమాట. సో అది సంగతి. అండ్ మీకు విషయం తెలుసా, లీచ్ ఈ థెరపీ కూడా ఒకటి ఉంటుంది, జలగలతో కొన్ని థెరపీలు కూడా చేస్తారు, వాటిని మన కాళ్ళ మీద ఇలా పాకిస్తూ సంథింగ్ సంథింగ్. సో పుట్టిన ఏ ప్రాణి కూడా ఏమంటారు, తమ జీవితానికి ఏదో ఒక సార్థకతతోనే పుడతాయన్నమాట, అవి చేయాల్సిన పనులు అవి చేస్తూనే ఉంటాయి. అది జలగ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనమే తెలియకుండా అనవసరంగా వాటి పేర్లు పెట్టుకొని తిడుతూ ఉంటాం పక్కన వాళ్ళని, అవునా కదా, నవ్వుతారు ఎందుకు, నిజమే కదా. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు మీకోసం మరో పాట వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: గోవింద సినిమా నుంచి బాలుగారు అండ్ ఇలాగే చిత్రమ్మ పాడిన పాట విన్నారు 1:37 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, 1000కి పైగా సినిమాలో నటించిన భారతీయ నటుడు ఎవరు? 1000కి పైగా సినిమాల్లో నటించిన భారతీయ నటుడు ఎవరు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి షో టైం మీ ఆర్జే స్వాతితో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఉంటుంది అన్నమాట. కాలం గడిచి వచ్చి దేవుడు దిగొస్తే మనం అడిగే క్వశ్చన్లు, మనం అడిగే వరాలు అట్లుంటాయి. అట్లా కాకుండా ఇంక మనం అడగచ్చు కదా అని నాకు అనిపిస్తుంది పాటినప్పుడు. 1:43 అవుతోంది స్టూడియో క్లాక్లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, 1000కి పైగా సినిమాల్లో నటించిన ఫేమస్ ఇండియన్ యాక్టర్ ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే, వెంకట సుబ్బయ్య గారు ఫ్రమ్ కందికాయపల్లి గ్రామం నుంచి ఆయన. అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ కడప డిస్టిక్ ప్రొద్దుటూరు నుంచి సివి శ్రీనివాసరెడ్డి గారు. కోటి హైదరాబాద్ నుంచి పంపించారు దోమకొండ విజయ్ కుమార్ గారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్. అండ్ డాక్టర్ శ్రీపతి బాబు గారు వైట్ ఫీల్డ్స్ ఫ్రమ్ బెంగళూరు. సో బెంగళూరు నుంచి కూడా మనకి రైట్ ఆన్సర్ పంపించారు. బెంగళూరు అనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు విబి వినొచ్చు, వివిధ భారతి వినొచ్చు. మీరు

0: చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్లలో ప్లే స్టోర్కి వెళ్ళి వీబీ తెలుగు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో వీబీ తెలుగుని క్లిక్ చేస్తే చాలు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా వివిధ భారతితో మీరు అనుసంధానం అవ్వచ్చు అనమాట. ఇలా మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా పంపించవచ్చు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సిఎస్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ నుంచి పంపించారు. సార్ ఎవరో మీరు తెలియదు కానీ రికార్డింగ్ ఆడియోస్ పంపిస్తున్నారు. రికార్డింగ్ ఆడియోస్ పంపిస్తే ఇక్కడ మేము వినలేము, మీ గురించి చెప్పలేము అనమాట. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బీన్వార్ రవి, బింగివార్ రవి ఫ్రమ్ భీమ్గల్ నుంచి పంపించారు. రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్ రైట్ ఆన్సర్. ఓకే, ఇంతవరకు రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే, నిజంగా ఆయనకు ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలియదు కానీ ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. చెప్పేశానా? ఓకే, సో ఆయన పేరులోనే ఒక ఆనందం ఉంటుంది. ఆయనను చూడకుండానే తెలియకుండానే చూడగానే తెలియకుండానే ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా మనలో నవ్వును తెప్పిస్తుంది. ఆయన ఏడుపు కూడా మనల్ని ఏడిపిస్తుంది. అంత అద్భుతమైన నటుడు. మరి ఆయన ఎవరో కాదు, కన్నెగంటి బ్రహ్మానందం గారు, అంటే మన కమెడియన్ బ్రహ్మానందం గారు. 1000కి పైగా సినిమాలో అత్యధిక నటులతో నటించిన వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు కూడా ఆయన పేరు నమోదైందనమాట. మరి ఆన్సర్ వచ్చేసి బ్రహ్మానందం గారు. మరి బ్రహ్మానందం గారు అనగానే ఈ పాట గుర్తురాని వాళ్ళు ఎవరుంటారు? అందుకే ఈ పాట మీ అందరి కోసం.
1: వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసే డోసు.

అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా కలిసి పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ మనీ మనీ 151 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మా పేర్లు చదవండి అంటూ అందరూ అందరి పేర్లు చదవడానికి పంపిస్తారు, బట్ ఇందాక ఏదైతే ఉందో నాకు నేను ఆన్సర్ రివీల్ చేసి పాట వేసిన తర్వాత మీ మెసేజ్లన్నీ ఒక్కసారిగా వచ్చేసాయన్నమాట. అప్పుడప్పుడు అలాగే అవుతుంది కదా, మనకి సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు మనం పంపించిన మెసేజ్ వెళ్ళదు, వెళ్ళినట్టే అనిపిస్తుంది, కానీ నాకు రీచ్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. రైట్, మరి షో టైంలో థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు అని దాదాసాహెబ్ ఫాల్కేని అంటారు, మరి ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

1955 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, బయోపిక్ పితామహుడు, ఇండియన్ సినిమా బయోపిక్ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే, ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఏంటి అని చెప్పేసి అడిగాను. సో మీరు అందరు కాపీ పేస్ట్ చేసినట్టు అందరూ ఒకటే పేరు పంపించారు, కానీ ఒకరిద్దరు మాత్రమే రైట్ ఆన్సర్స్ పంపించారు. లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఓకే, బి దివాకర్ ఫ్రమ్ ఒమెడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ ఆల్సో రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. అండ్ అసలు ఇలా క్వశ్చన్ అడగగానే అలా రైట్ ఆన్సర్ పంపించిన పర్సన్ ఎవరు అంటే, భిక్షపతి నిర్మల వైష్ణవి ఫ్రమ్ హన్మకొండ వరంగల్ నుంచి పంపించారు. అండ్ ఇంకెవరైనా ఉన్నారా, ఎనీ వన్ ఈస్ దేర్ చూద్దాం. అంతే, ఇంకెవరు పంపించలేదు. రకరకాల ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా, తెరకెక్కించిన సినిమా ఏంటి అని అడిగాను. మరి ఆన్సర్ ఈజ్ చెప్పేస్తున్నాను, నేనే రివీల్ చేసేస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే, మేడ్ ఇన్ ఇండియా అనే ఒక సినిమాని రూపొందించారు. అది కూడా ఎవరు అంటే, ఆ సినిమాని నిర్మించింది ఎవరు అంటే, ఎస్ఎస్ రాజమౌళి కొడుకు అండ్ అలాగే వరుణ్ గుప్తా వీళ్ళిద్దరూ కలిసి నిర్మించిన సినిమా మేడ్ ఇన్ ఇండియా. దాదాసాహెబ్ ఫాల్కే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అనమాట. మరి టైం అయితే 1:56 అవుతోంది. ఇది ఇవాల్టి షో టైం. మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 43 సెకండ్లు. శక్తిశీలి వింటారు. నేను మీ ఆర్జీ విశాలి.
1: విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. టెక్నాలజీ రోజు రోజుకి స్మార్టర్ అవుతోంది, కానీ అభివృద్ధి మధ్యలో మానవ బాధ్యత మాత్రం నెమ్మదిగా తగ్గిపోతుంది. డెవలప్మెంట్ గురించి మనం అంతులేని మాటలు మాట్లాడుతున్నాం, కానీ అదే డెవలప్మెంట్ వెనుక దాగి ఉన్న నష్టాల గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడరు, అసలు ఆలోచించరు కూడా. రోడ్ల మీద ప్లాస్టిక్, లేక్స్ పక్కన గార్బేజ్, కాలుతున్న చెత్త నుండి వస్తున్న పొగ, ఇలా ఎక్కడ చూసినా ఎన్నో. ప్రతిరోజు లక్షలాది మంది చెత్తను బయటపడేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా చిన్న ప్రశ్న మాత్రం అడగటం లేదు, ఈ చెత్త చివరికి ఎక్కడికి వెళ్తుంది? చాలామందికి గార్బేజ్ అనేది మన ఇంటి నుండి బయటకు వెళ్ళాక మాయమైపోయినట్టే, కానీ నిజానికి అది మాయం కాదు, కేవలం చోటు మార్చుకుంటుంది అంతే. శక్తిశీలిలో ఈ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? మాట్లాడతా ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి ఉంటున్నారు. ఈరోజు చాలా మంది ప్రొఫెషనల్స్ మనీ స్టేటస్, లగ్జరీ రికగ్నైజేషన్ కోసం పరుగులు పెడుతున్నారు. ప్రపంచంలో కంఫర్ట్ జోన్ని వదిలి ఎవ్వరూ తాకాలి అనుకోని, అంటే ముట్టుకోవాలి, టచ్ చేయాలి అనుకోని సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చేవారు చాలా తక్కువ. కానీ అలాంటి అసాధారణ మహిళల్లో ఒకరు డాక్టర్ శాంతి తుమ్మల. ఈమె ఒక డెంటిస్ట్, ఒక ఎన్విరాన్మెంటలిస్ట్, ఒక వేస్ట్ వారియర్, మరియు ముఖ్యంగా చెత్తను శుభ్రం చేయటం తన రెస్పాన్సిబిలిటీగా, ఒక బాధ్యతగా మార్చుకున్న మహిళ. ఆవిడే డాక్టర్ శాంతి తుమ్మల. ఆవిడని గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ఈనాటి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట.

0: అదే మామా
1: యాద్ మర్వకుండ్రుల్లా, 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:31 దాటి 13 సెకండ్లు. శక్తిశీలి వింటున్నారు విత్ మీ ఆర్జే విశాలి. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు ఒక తీవ్రమైన గార్బేజ్ క్రైసిస్ లో చిక్కుకుంది. రోజు పర్వతాలు లాంటి మిక్స్డ్ వేస్ట్ డంపింగ్ యార్డ్కి చేరుతోంది. ప్లాస్టిక్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, శానిటరీ వేస్ట్, మెడికల్ వేస్ట్, అది ఇది అని కాకుండా అన్నీ కలిపి పడేస్తున్నారు. అసలు ఎంత అంటే వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళనే ఊపిరాడకుండా మెల్లగా ముంచేస్తోంది. అలాంటి సమయంలో ఒక సంఘటన డాక్టర్ శాంతి తుమ్మల గారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మరి ఏం జరిగింది, ఆ సంఘటన ఏంటి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రోజు మౌతర్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలియదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసుకు ఏమంటారండి? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: నన్ను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్ కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్ కని చూశాను, తన్ని చూశాను. మౌతర్ కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గంలా ఉంది, మరో మౌతర్ కని ఎందుకు అని కిస్ చేశాను.

శక్తిశీలి వింటున్నారు. నేను మీ ఆర్జే విశాలి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. ఒకరోజు ఆమె చెత్త ఎరుకునే వ్యక్తిని బెంగళూరులో ఒక వ్యక్తిని చూశారు. ఆమెకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. పాడైపోయిన ఆహారం, పగిలిన గాజు ముక్కలు, మెడికల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ కవర్లు, విషపూరితమైన వాసన, ఆ దృశ్యం ఆమె మనసును బలంగా కదిలించింది. ఆ క్షణం నుండి గార్బేజ్ అనేది కేవలం వేస్ట్ కాదు, అది ఒక మిర్రర్గా మారింది. సమాజం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందో చూపించే ఒక మిర్రర్ అన్నమాట అది. సమాజానికి నేను ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు. చాలా కొద్దిమంది ఉంటారు. అలాంటి అరుదైన మనుషుల్లో ఒకరు డాక్టర్ శాంతి తుమ్మల. ఒకప్పుడు పళ్ళను చికిత్స చేసి హీల్ చేసిన డాక్టర్ ఇప్పుడు మొత్తం సిటీని హీల్ చేయడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. ఈ గార్బేజ్ సమస్యకి కారణం గవర్నమెంట్ మాత్రమే కాదు, ఎక్కడో కాదు, ఇది మన ఇళ్లల్లోనే మొదలవుతుందని డాక్టర్ శాంతి రియలైజ్ అయ్యారు. ఆ ఆలోచనే ఆమె మిషన్కి ఫౌండేషన్ అయింది. మరి ఇంకా మాట్లాడుకుందాం డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి వింటున్నారు, నేను మీ ఆర్జే విశాలి. డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆమె అవేర్నెస్ డ్రైవ్ను ప్రారంభించారు, స్ట్రీట్ క్యాంపెయిన్స్ చేశారు, వర్క్షాప్స్ నిర్వహించారు, పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలను తను చేపట్టారు. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సైడ్ యాక్టివిటీ కాదు, దానికి పూర్తి కమిట్మెంట్ అవసరం. బెంగళూరుకి తన అవసరం ఇంకో చోట ఉందని ఆమె నమ్మారు. ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఐడెంటిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఈమె ఇవన్నిటినీ కూడా వదిలేశారు. ఫేమ్ కోసం కాదు, పాలిటిక్స్ కోసమూ కాదు, మనీ కోసమైతే అస్సలే కాదు. కానీ ఎవరో ఒకరు ఈ గార్బేజ్ సమస్యకు నిలబడాలి అని నమ్మారు. ఆ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న హౌ మచ్ మనీ విల్ మేక్, కానీ డాక్టర్ శాంతి తుమ్మల అడిగిన ప్రశ్న హౌ మచ్ డిఫరెన్స్ కెన్ ఐ మేక్. ఆ ఒక్క ప్రశ్నే వేలాది జీవితాలను మార్చేసింది. అది ఎలాగో తెలుసుకుందాం. వింటూనే ఉండండి శక్తిశీలి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. డాక్టర్ శాంతి తుమ్మల అవేర్నెస్ క్యాంపెయిన్స్ ను ప్రారంభించినప్పుడు చాలా మంది ఇగ్నోర్ చేశారు, కొంతమంది నవ్వుకున్నారు, మరికొంతమంది ఇది పబ్లిసిటీ డ్రామా అని కూడా అన్నారు. కానీ ఆమె ఇంతటితో ఆగలేదు. డోర్ ఆఫ్టర్ డోర్, స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్, హౌస్ ఆఫ్టర్ హౌస్ ఆమె బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో హెచ్ఎస్ఆర్ సిటిజన్ ఫోరం ద్వారా ఒక పవర్ఫుల్ సిటిజన్ మూమెంట్ని నిర్మించారు. ముఖ్యంగా విమెన్ వాలంటీర్స్కు సింపుల్గా విషయం నేర్పించడం ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త వీటిని వేరు చేసి పారేయటం అలవాటు చేశారు. నెమ్మదిగా 28,000 ఇళ్ల వరకు అవేర్నెస్ చేరింది. ప్రజలు మారటం ప్రారంభించారు. తర్వాత ఆమె మెసేజ్ నగరం అంతా వినిపించింది. మై వేస్ట్ మై రెస్పాన్సిబిలిటీ, ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్, ఆర్గానిక్ వేస్ట్ అన్నీ కంపోస్ట్గా మారటం ప్రారంభమైంది. ప్రజలు గార్బేజ్ అని పిలిచింది ఫర్టిలైజర్గా మారింది. తర్వాత ఈ పోస్ట్ లర్నింగ్ సెంటర్గా ప్రారంభమైంది. మరి ఇంకా ఇది ఎలా ముందుకు సాగిందో మాట్లాడుకుందాం డాక్టర్ శాంతి తుమ్మల గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే విశాలితో. సమాజానికి ఉపయోగపడని ఎడ్యుకేషన్ కి అసలు విలువ ఏంటి? ఆమె క్లినిక్ కి బదులు స్ట్రీట్స్ ని ఎంచుకున్నారు, గ్లామర్ కంటే గార్బేజ్ ని ఎంచుకున్నారు, కంఫర్ట్ కంటే రెస్పాన్సిబిలిటీని ఎంచుకున్నారు. ఒక్క నిర్ణయం వల్ల వేలాది మంది తమ హ్యాబిట్స్ ని మార్చుకున్నారు. ఒక మహిళ స్ట్రీట్స్ లో తిరుగుతూ వేస్ట్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడటం నుంచి ప్రారంభమైన ప్రయాణం 2026 నాటికి మొత్తం కమ్యూనిటీనే మార్చేసే మూమెంట్ గా మారిపోయింది. 2026 మార్చిలో తన బెటర్ ఇండియా ఒక రిపోర్ట్ డాక్టర్ శాంతి గారి గురించి, తను చేసిన నిస్వార్థ సేవ గురించి ప్రచురించింది. లక్షల జీవితాలు, లక్షల కుటుంబాలు, వాళ్ళ అలవాట్లు, హ్యాబిట్స్ అన్నీ మారాయి. అదే బహుశా డాక్టర్ శాంతి గారి జర్నీలో అత్యంత అందమైన విషయం. ఇది శాంతి గారి

ించిన శక్తిశీలి కార్యక్రమంలో ఈనాటి ఎపిసోడ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తోంది. వివిధ భారతి ప్రసారాలు ముంబై నుండి రిలే వింటారు.
2: రాష్ట్రీయ సేవ దేశ్ కి సురీలి ధడ్కన్ కార్యక్రమం సఖీ సహెలీ బస్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 5 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ పరీక్షలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్ష రద్దు కావడం బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఇది శాపంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఎర్రవల్లిలోని

నివాసంలో పార్టీ కీలక సమావేశం కొనసాగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తారక రామారావు, హరీష్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన

అండ చెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్బంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదిక అని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. హనుమాన్ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రం కాగా, భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 5:04 దాటి 23 సెకండ్లు స్టూడియోస్ లో అంటేనే వివిధ భారతిలో మంచి మ్యూజిక్, డే స్పెషాలిటీస్, ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు, కొన్ని సినిమా కబుర్లు, మరెన్నో విజ్ఞానాన్ని వినోదాన్ని కలబోసిన ముచ్చట్లు రెడీగా ఉంటాయి. చాయ్తో హాయ్ కబుర్లు అంటూ మీకు ఈ కబుర్లు చెప్పడానికి నేను మీ ఆర్జే శ్రవంతి రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వేడి వేడి టీతో మైండ్ రిలాక్స్, ఇంట్రెస్టింగ్ కబుర్లతో మనసు రిలాక్స్. ఇక ఇప్పుడు మీ మూడ్ సెట్ అవ్వడానికి ఈ జోష్ఫుల్ గానా ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం నుండి వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 5:10 దాటి 10 సెకండ్లు అవుతోంది. ఎస్ ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే శ్రవంతితో. మరి హాయ్ కబుర్లలో ముందుగా మనం డే ఇంపార్టెన్స్ గనక గమనిస్తే ఇవాళ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. మనకు అమ్మ జన్మనిస్తుంది, మరి ఆ ప్రాణానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లినప్పుడు వైద్యుడు తిరిగి ప్రాణం పోస్తాడు. వైద్యుని తర్వాత వైద్యుడంతటి నర్సులు కూడా ఆ ప్రాణం పోయడంలో సహకరించడంతో పాటు మనల్ని కంటికి రెప్పలాగా ఆప్యాయంగా చూసుకుని సహనంతో సేవే మార్గం, ప్రేమే వారి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ఆ సేవామూర్తులే నర్సులు. మనం హాస్పిటల్కి వెళ్ళగానే మనల్ని పలకరిస్తారు, మన రోగులకి వెన్నంటి ఉండి వారికి సేవలు కూడా అందిస్తారు. ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ మనం అంటే ఆ వ్యక్తికి సెండ్ ఆఫ్ చెప్పే వరకు కూడా నర్స్ మనతోనే ఉంటారు. మనకి ఎలాంటి డౌట్ వచ్చినా క్లియర్ చేస్తారు, విషయం తెలుసుకుని సలహా కూడా ఇస్తారు. చిరాకు పడితే ఓపిగ్గా ఉంటారు, రాత్రి పగలు కంటికి రెప్పలాగా రోగుల్ని కాపాడుకుంటారు. డాక్టర్స్ రోగులకు ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు, కానీ నర్సెస్ వైద్య సేవలతో పాటు సపర్యలు కూడా చేస్తారు. కాబట్టి ఈ సేవామూర్తుల గురించి వరల్డ్ నర్సెస్ డే సందర్భంగా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పలక్ నుమా దాస్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణులు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
6: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो.
5: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
7: ఐదు గంటల 19 నిమిషాలు దాటి 52 సెకండ్లు స్టూడియోస్ లో మీరు వింటున్నారు చాయ్ తో హాయ్ కబుర్లు. మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న వాక్యాన్ని వీరు వారి జీవితాశయంగా మలుచుకుంటున్నారేమో. సేవలోనే ఆనందాన్ని పొందుతారు, అందుకే సేవకు రూపం, ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. షీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హాస్పిటల్. నిజమే కదా, డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు కానీ 24 గంటలు ఒక పేషెంట్ కి అన్ని సదుపాయాలని, మెడిసిన్స్ ని సరైన టైం కి అందిస్తుండేది నర్సు మాత్రమే. షీఈస్ ద మీడియేటర్ టు ద డాక్టర్ అండ్ ద పేషెంట్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా ఫ్యామిలీస్ పానిక్ అవ్వడం, పేషెంట్స్ కుప్పకూలిపోయినప్పుడు భరోసా ఇస్తూ మొత్తం సిస్టమ్ ని నడిపించేది నర్సులు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఇది సేవ, ఇదొక నైపుణ్యం. మానవ సేవకు ప్రతిరూపమైనటువంటి ఈ నర్సులకు మనం చెబుదాం హ్యాపీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ.

0: ఆ చిత్రం నుండి రమ్య, సాయి శివాని, రాహుల్, నంబియార్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచనకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 5:27 దాటి 10 సెకండ్లు స్టూడియోస్ లో ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదగాలంటే ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు కూడా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, ఫ్రెండ్స్ సొసైటీ అన్ని అనుకూలంగా ఉంటే పరిపూర్ణంగా వారు విజయం సాధిస్తారు లైఫ్ లో. అదేవిధంగా ఒక విత్తనం మొక్కగా ఎదిగే క్రమంలో నేల సారం, ఉష్ణోగ్రత, గాలి, వెలుతురు, నీరు అన్ని సరిగ్గా అందితే ఆ మొక్క కూడా పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఎందుకు ఇవాళ మొక్కల గురించి చెప్తున్నానంటే, ఈరోజు అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం. నిజంగా మొక్కకేదో అలా నాటామా అక్కడ పెట్టేశామా అన్నట్టు కాకుండా దాది ఆరోగ్యంగా పెరుగుతుందా లేదా అనేది చాలా వరకు మనం పట్టించుకోము. ఒక చెట్టు ప్రాముఖ్యత ఎంతుందో మనందరికీ తెలుసు. ఈ కాలానికైతే చెట్టు ఇంత ఎండలో ఒక చెట్టు కింద తల దాచుకుందామా, నీడకెళ్దామా అంటే కనిపిస్తుందా చెప్పండి? ఏ బిల్డింగ్ చాటు నీడనో మెట్రో కిందో నిలబడాల్సింది. మనం పీల్చే ఆక్సిజన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుండే వస్తుంది. తినే ఆహారం కూడా మొక్కల నుండే వస్తుంది. కానీ ప్రతి సంవత్సరం కూడా కీటకాలు, వ్యాధుల నుండి 40% పంటల్ని మనం కోల్పోతున్నాం. మన జీవితాలకు, ఈ భూమికి, మన ఆర్థిక సుస్థిరతకు బ్యాక్ బోన్ లా ఉండేటటువంటి ఈ మొక్కల పరిరక్షణ మనందరి బాధ్యతే కదా. మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం ఈ మొక్కలపైనే ఆధారపడి ఉంది. కాబట్టి మొక్కలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిదే. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది ఈ రోజు. అదే ఇంటర్నేషనల్ ప్లాంట్ హెల్త్ డే. చెట్లను నాటండి, నాటిన వాటిని పరిరక్షించండి, వాటిని ఆరోగ్యంగా పెంచండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

5:34 దాటి 30 సెకండ్లు స్టూడియోస్ లో మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. నేను మీ ఆర్జే శ్రవంతి. ఇండియాలో తమిళ హీరో అయినా మలయాళ హీరోయిన్ అయినా బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా తెలుగు కామెడీ యాక్టర్ అయినా కన్నడ సూపర్ స్టార్ అయినా భాష ఏదైనా కంటెంట్ కరెక్ట్ గా ఉండి యాక్టింగ్ తో గుండెల్ని కొల్లగొట్టేస్తే అది ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా ఎవరినైనా ఆదరిస్తారు ప్రేక్షకులు. అలాంటి సినిమాల్ని సూపర్ డూపర్ హిట్ చేసేస్తారు. ఈ హీరో చేసేవన్నీ కూడా ఫ్లాప్సే. అయినా అలాంటి విమర్శల నుండి ఈ హీరో యాక్ట్ చేస్తే అది ఫ్లాప్ మూవీ అయినా కూడా బాగుంటాయండి అని అనిపించుకున్నటువంటి హీరో, స్టోరీ సెలెక్షనే రాదు అని అన్నటువంటి నోలే ఎక్స్పెరిమెంట్స్ బలి చేస్తాడండి. అనేంతవరకు ఈ హీరో జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయనే హీరో సూర్య. మరి సూర్య గారి లేటెస్ట్ అప్కమింగ్ మూవీ వీరభద్రుడు ఈ నెల 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇందులో సూర్యకు జోడీగా త్రిష నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ను మించిన సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి అంటున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. అన్నయ్య తప్ప ఈ మూవీ ఎవ్వరూ చెయ్యలేరు అలాంటి పాత్ర అని తమ్ముడు కార్తీ కూడా చెప్తున్నారు. అండ్ డెఫినెట్ గా నమ్మకం ఉన్న చోట తప్పకుండా మ్యాజిక్ జరుగుతుందని నమ్మేటటువంటి హీరో సూర్య నటించిన ఈ వీరభద్రుడు సినిమా హిట్ అవ్వాలని హీరో సూర్యకు బెస్ట్ విషెస్ అందిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 5:42 దాటి 30 సెకండ్లు. ఒకప్పుడు అంటే స్వాతంత్రోద్యమ సమయంలో కొందరు మహనీయుల ప్రసంగాలు అంటే వాళ్ళ మాటలు, వారి జీవన విధానం, వారు స్ఫూర్తినిచ్చేటటువంటి విధానం కానీ దేశంలో ఎంతో మందికి దేశభక్తి వైపు ప్రేరేపించింది అని మనం తెలుసుకున్నాం. అయితే మనం అనుకుంటూ ఉంటాం మార్పు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎవరు చేస్తారు, దాని వెనక మనం వెళ్దామనుకుంటాం, కానీ మన నుండే మొదలవ్వాలి అనే వాక్యం కూడా మనం ఎన్నోసార్లు విన్నాం. మనల్ని ఎవరు గుర్తిస్తారు అని నిరుత్సాహపడుతూ ఉంటాం, కానీ యువత ఒక్కసారి సంకల్పించుకున్నారు అంటే వారే చేయగలరు, మార్పును తీసుకురాగలరు అని నిరూపించాడు బిట్టు. ఎవరి బిట్టు? మధ్యప్రదేశ్లోని బయోరాలో ఉండేటటువంటి బిట్టు. ప్లాస్టిక్ కవర్స్, చెత్త, ఆల్గే, మురికి నీటితో ఉన్నటువంటి తన ఇంటి దగ్గరున్నటువంటి అజ్నార్ నదిని చూస్తూ పెరిగాడు. పెద్దగవుతూ ఉన్నాడు, 18 ఏళ్ళు వచ్చాయి, అది మాత్రం ఎవ్వరూ క్లీన్ చేయట్లేదు. సరే, తన వంతుగా ఏదో చేద్దాం అనే బాధ్యతగా భావించి ఎలాంటి యంత్రాలు లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా, డబ్బు కూడా లేకుండా నదినంతా కూడా క్లీన్ చేశాడు. ఇక తన సంకల్పానికి సలాం కొట్టాల్సిందే అన్నారు. ఇలాంటి యువతే కదా దేశానికి ఆదర్శం. పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి 20 ఏళ్ల ఈ బిట్టు అనే యువకుణ్ణి ఇప్పుడు దేశమంతా కూడా కొనియాడుతున్నారు. ప్రస్తుతం కాలుష్యం, పర్యావరణ నాశనం పెరుగుతున్నటువంటి ఈ టైంలో బిట్టు కథ ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. కారణాలు చెప్పడం కంటే చర్య తీసుకోవడం ఎంత ముఖ్యమో అతను పని ద్వారా నిరూపించాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, డే స్పెషాలిటీస్, మంచి మ్యూజిక్, మంచి పాటలు ప్రతిరోజు మీ ఛాయ్తో హాయ్ కబుర్లలో తప్పక వినండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5 గంటల 50 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద

0: రాజు, నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకిలే, చిన్నగా రాసుకో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడతను రాష్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై యుద్ద ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరు కల్లా లబ్దిదారులను గుర్తించాలని పొంగులేటి స్పష్టం చేశారు. మరో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతోందని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన

ఈరోజు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్టంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీల నియామకం, గ్రామస్థాయి నుంచి కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విదేశీ ఉపాధి అవకాశాలను నర్సింగ్ నిపుణులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త భాష, కొత్త వాతావరణాన్ని ఒక సవాలుగా కాకుండా ఎదుగుదలకు ఒక అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. రోగులు కోలుకోవడంలో నర్సుల పాత్ర కీలకమని, వారందించే ధైర్యం సగం జబ్బును నయం చేస్తుందని మంత్రి కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల త్రాగునీటి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట త్రాగునీటి అవసరాల కోసం ఆగస్టు 15వ తేదీ వరకు 10 TMCల నీటిని కేటాయించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 TMCలు, నాగార్జున సాగర్ నుంచి 16 TMCల నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నీటి కేటాయింపులు ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే బోర్డు ముందున్న మిగిలిన అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత తారక రామారావు విమర్శించారు. ఎన్టీఏ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి పేపర్ లీకేజీలు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడ పేపర్ లీక్ మాఫియాను అరికట్టడంలో ఆ రాష్ట ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ నుండి 71 వేల మంది ఈ పరీక్ష రాశారని, లీకేజీల వల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన వాపోయారు. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఇందుకు రాష్ట వ్యాప్తంగా 293 కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 56,223 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ కన్వీనర్ అల్వా

0: రవి తెలిపారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా చెల్లింపులు అందలేదని, 40 రోజుల నుండి ఎదురుచూస్తున్నారని అన్నారు. వర్షాలు పడి పంట తడవకముందే యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్టంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్లో సమయం 6:20 దాటి 45 సెకండ్లు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
1: ड्राइव टाइम हिट सॉन्ग्स వినబోతున్నారు. ముందుగా శ్రీమంతుడు చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన పాట వింటారు. రామజోగేశ్ శాస్త్రి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: నేత్ర శైవెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ అన్న.

0: దేవర చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో అనిరుద్ రవిచందర్ పాడిన పాట విన్నారు. గీతరచన రామజోగే శాస్త్రి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052, 0402324052, 0402324052, ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

అపూర్వ శివో రాక్షసివో చిత్రం కోసం అచ్చు సిత్ శ్రీరామ్ పూర్ణాచారి పాడిన పాట విన్నారు. పూర్ణాచారి రచనకు అచ్చు సంగీతం అందించారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలోని పాట వింటున్నారు. భీమ్స్ సంగీత దర్శకత్వంలో నకాష్ అజీజ్ విశాల్ దద్లాని పాడిన పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను। జాగృతతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు। మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యుర్ ఫుల్। చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము। స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది, చూడడమే కాదు మనం చేస్తాం కూడా। కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే, శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి, చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు। ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగృకత చాలా అవసరం। మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం। మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి। అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది। ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది। ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు, మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి। మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో। ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి। మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి। వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి। ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది। జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి। మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృతతో తినడం ముఖ్యం। మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం। గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం, మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం। మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి। మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి, మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి। మీరు తింటున్న ఆహారం ఎక్కడ్నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి, ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడ్నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి,

దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తీరడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీనివల్ల ఆహార శోషణ, జీర్ణక్రియ సంబంధించిన పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికెళ్లిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాత కాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆన్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే. ఒక కపుల్ కూర్చొని ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెల ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద.

0: ఖుషీ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ చిన్మయ్య శ్రీపాద పాడిన పాట విన్నారు. శివ నిర్వాణ సాహిత్యానికి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూలు గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మనోరమ్య బెహ్రా పాడిన పాట, భువనచంద్ర సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన పాట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుండి పాట. ఆకాశవాణి సమయం 7:05, ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14 और 15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा.

0: तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पास ले जाए कौन उनके नेतृत्व तो कर रहा है, कौन लोग उसमें भाग ले रहे हैं।
1: नेपाल तो भारत बहुमुख संबंधालను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్ నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్ కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
2: Is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
1: NEET UG పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
3: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो.

0: के साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी।
1: రేపటి వరకు గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:15 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం శీర్షికన స్థిరాస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో ఆస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఆస్తుల బదిలీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇది ఏ ఆస్తులకు వర్తిస్తుంది?
1: స్థిరాస్తి బదిలీ చట్టం అని అంటామండి దీన్ని. అయితే ఈ చట్టం వచ్చేసి 1882 జూలై 1 అమల్లోకి వచ్చిందండి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1882 లోపల ఈ ఆస్తి బదిలీ చట్టం వచ్చినప్పుడు మొత్తం 123 సెక్షన్స్ ఉండేవండి. తర్వాత 8 అధ్యాయాలుగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీటి లోపల ఏంటంటే ప్రతి మానవుడికి అతని జీవితం లోపల ఆస్తి కొంటాడు, ఆస్తి కొన్నప్పుడు దాన్ని ఎలా బదిలీ చేసుకోవాలి, ఏ ఆస్తి బదిలీ అవుతుంది, ఏ ఆస్తి బదిలీ కాదు, ఏ విధంగా ఎన్ని విధాలుగా బదిలీ అవుతుంది, అవన్నీ కూడా ఈ స్థిరాస్తి బదిలీ చట్టం లోపల వివరించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ బదిలీలు తర్వాత సేల్ డీడ్ అంటుంటాం, అంటే అమ్మకాల ద్వారా, అలాగే తనఖాలు అంటే మార్టిగేజెస్ ద్వారా, లీజ్ ద్వారా, గిఫ్ట్ ద్వారా, మార్పిడిల ద్వారా, వీలునామా ద్వారా, అలాగే సక్సెషన్ ద్వారా, ఎక్స్చేంజ్ ద్వారా, ఇలా రకరకాలుగా వారి యొక్క స్థిరాస్తిని మార్పిడి చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదలాయింపు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ స్థిరాస్తి బదిలీ అనేటప్పటికీ ఒక వ్యక్తి తన ఆస్తిని ఇంకొకరికి చట్టబద్ధంగా అందించడం, ఒక జీవించి ఉన్న వ్యక్తి మరొక జీవించి ఉన్న వ్యక్తికి ఆస్తిని బహిరంగంగా బదిలీ చేయడం

0: దీన్ని స్థిరాస్తి బదిలీ అని అంటుంటాం అనమాట. అలాగే ఒక వ్యక్తి తన సొంతంగా తన ఆస్తి ఏదైతే ఉంటుందో అతను తన మనస్ఫూర్తిగా వేరే వ్యక్తికి బదిలీ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే అది న్యాయబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల రిజిస్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా చేసిన పక్షం లోపల ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి అది మార్పిడి జరిగినప్పుడు అప్పుడు ఆ యొక్క ఆస్తికి వెయిటేజ్ చాలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎవరైతే ఒక వ్యక్తి ఆస్తిని బదిలీ చేస్తారో ఆ ఆస్తి పైన పూర్తి హక్కులు అతను కలిగి ఉండాలి. అంతేగాని పక్కవారిదో లేకపోతే ఇంకొకరిదో బదిలీ చేయడానికి హక్కు కలిగి ఉండరు వారు.
1: రకరకాల మార్గాల ద్వారా ఆస్తుల బదిలీ జరుగుతుంది. అందులో గిఫ్ట్ డీడ్ అన్నారు, సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్, ఈ రెంటికి తేడా ఏంటి?
0: గిఫ్ట్ డీడ్ అంటే బహుమతి, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బహుమతి చేస్తానని గిఫ్ట్ డీడ్ అంటాం అన్నమాట. గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు గిఫ్ట్ చేసే వ్యక్తిని డోనార్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో, అలాగే తీసుకునే వ్యక్తిని డోని అని అంటుంటాం. ప్రేమతోటి లేక ఒక ఆదరణతోటి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఆస్తిని ఇవ్వడం లేదా ప్రేమతో ఇష్టంతో డబ్బు తీసుకోకుండా ఆస్తిని బదిలీ చేయడం అనేది గిఫ్ట్ డీడ్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సాధారణంగా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కన్సిడరేషన్ లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు అని కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తోంది, కానీ ఇక్కడ దీనికి మాత్రం ఇది ఎక్సెప్షన్ అన్నమాట. ఇందాక మీరు అన్నారు సేల్ డీడ్ అని చెప్పేసి, దాని లోపల కన్సిడరేషన్ ఉంటుంది. అయితే ఈ గిఫ్ట్ డీడ్ వచ్చేటప్పటికి సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్యలోనే జరుగుతుంటాయి. ఒక తండ్రి తల్లికి లేదా అక్క తమ్ముడికి, తమ్ముడు అక్కకి, అట్లా వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక కుటుంబ సభ్యుల మధ్యలో జరుగుతూ ఉంటుంది. అలాగే విక్రయమైన దగ్గరకు వచ్చేటప్పటికి ఆస్తి కొన్నప్పుడు అది కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అయినా సరే సేల్ డీడ్ అయినా సరే ఇమీడియట్గా వారికి ఉన్న హక్కులన్నీ కూడా బదలాయింపు జరుగుతాయి అన్నమాట. ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో దానికి సంబంధించి ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసిన మరుక్షణం ఆ డోనీకి వెళ్ళిపోతాయి, అలాగే సెల్లర్ నుంచి బయర్కి వెళ్ళిపోతాయి అన్నమాట.
1: అయితే మీరు ఇందాక చెప్తున్నప్పుడు గిఫ్ట్ డీడ్లో సాధారణంగా వారసులకి, తండ్రి నుంచి పిల్లలకు కానీ, తాత నుంచి మనవలు మనవరాళ్ళకి కానీ గిఫ్ట్ డీడ్ చేస్తుంటారు. అలా రక్త సంబంధం లేకుండా నా మిత్రునికో లేదా నాకు బాగా సన్నిహితంగా ఉన్నవారికో నేను గిఫ్ట్ డీడ్ చేయాలంటే చట్టపరంగా దానికి వీలుందా?
0: చట్టపరంగా వీలుందండి, అట్లా చేయకూడదని ఏం కాదు. కాకపోతే కనుక సాధారణంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల మీరు వెళ్ళినప్పుడు సేల్ చేసినప్పుడు దానికి వారు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయండి. దీనికి వచ్చేటప్పటికి గిఫ్ట్ డీడ్ చేసేదానికి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఒక 5% మాత్రమే ఇక్కడ ఛార్జ్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్కి గిఫ్ట్ చేసినప్పుడు దాని లోపల ఆ రిజిస్ట్రేషన్ ఫీజు, అది విక్రయం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ జాగా కట్టినప్పుడు అది గిఫ్ట్ కింద చేసి చేయొచ్చు అనమాట. ఆ విధంగా చేసినప్పుడు అది చెల్లుబాటు అవుతుంది.
1: ప్రభుత్వానికి ఏదైతే రిజిస్ట్రేషన్ కాస్ట్ ద్వారా చెల్లించే రుసుము ఉంటుందో అది చెల్లించి మనం గిఫ్ట్ డీడ్ ద్వారా
0: చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా 100 రూపాయలు ఉందనుకోండి, విక్రయం జరిగినప్పుడు గవర్నమెంట్ కట్టాల్సింది, విక్రయం జరిగినప్పుడు 100 రూపాయలు కట్టాల్సింది. కానీ యాక్చువల్గా మనం గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు ఓన్లీ 5% ఉంటుంది.
1: అయితే మీరు అన్నారు ఈ రకరకాల పద్ధతుల్లో గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్తో పాటు వీలునామా అని.
0: ఇక్కడ గిఫ్ట్ డీడ్కి తర్వాత ఈ సేల్ డీడ్ ఒక వంత అయితే వీలునామా వచ్చేటప్పటికి ఒక వ్యక్తికి అతనున్న స్థిరాస్తిని కానీ చరాస్తిని కానీ వేరే వ్యక్తికి బదిలీ చేయవచ్చు. కానీ అది ఎప్పుడవుతుంది? అతని మరణానంతరం మాత్రమే అది బదిలీ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఒక వ్యక్తి తన మరణానంతరము ఆస్తుల సాఫీ బదిలీకి ఈ వీలునామా అనేది ఉపకరిస్తుంది. ముఖ్యంగా చట్టబద్ధమైన వారసులు కాని వారికి సైతం ఆస్తుల పంపకాన్ని వీలునామా ద్వారా నిర్ణయించవచ్చు. అంటే వారు వారి వారసులే కావాల్సిన అవసరం లేదు, వారికి ఇష్టమైన వారు ఎవరైనా ఎక్స్వైజెడ్ కూడా వారు ఈ వీలునామా ద్వారా వారి తదనంతరం వారి ఆశయాలకి అనుగుణంగా ప్రవర్తించేదే వీలునామా అన్నమాట. అలాగే మైనర్ పిల్లల కోసం సంరక్షకులు నియమించవచ్చు. అలాగే వీలునామా రాసినా కానీ తన ఆస్తులపై జీవించి ఉన్నంతకాలం యజమానికే పూర్తి హక్కు కలిగి ఉంటారు. నేను వీలునామా రాసేసాను కాబట్టి ఈరోజు అతను బతికినంతకాలం దానికి పూర్తి హక్కు యజమాని ఎవరైతే రాస్తారో అతనే ఉంటారనమాట. తర్వాత వీలునామాని ఎప్పుడైనా సరే సమీక్షించుకోవచ్చు. అంటే సమీక్షించుకోవచ్చు అంటే నేను రాసింది కరెక్టేనా, తర్వాత ఈ విధంగా రాశాను, ఎన్నిసార్లు అయినా అతని జీవితకాలంలో మార్చుకోవచ్చు అది. అయితే చివరిసారిగా రాసిన వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అది ఎన్నిసార్లు అయినా సమీక్షించుకోవచ్చు, అది సులభంగా తిరిగి రాయొచ్చు. ఇప్పుడు దీనికి ఉన్నంత పెద్ద ప్రొసీజర్ ఉండదు. ఏది గిఫ్ట్ డీడ్కి కానీ సేల్ డీడ్కి కానీ ఉన్న అటువంటి పెద్ద ప్రొసీజరు దీనికి ఉండదు అన్నమాట. అయితే అస్పష్టత కానీ తర్వాత భవిష్యత్తులో కోర్టు వివాదాలు ఉండకుండా ఉండడానికి స్పష్టంగా వీలునామా రాయాల్సి ఉంటుంది. మనం ఏంటంటే పేరు రాసేటప్పుడు తర్వాత పలానా వారి అబ్బాయి ఏజ్ అన్నీ రాయాల్సి ఉంటుంది అన్నమాట. మరి చిన్నవాడికి లేదా పెద్దవాడికి బుజ్జికి అట్లా అని చెప్పి రాస్తే చాలా మటుకు వివాదాలు ఏర్పడతాయి. అది ఒకటి చూసుకోవాలి. తర్వాత దానికి నియమితమైన ఒక ప్రొఫార్మా అనేది లేదు. ఏది వీలునామాకి, గిఫ్ట్ డీడ్కి సేల్ డీడ్కి ఉంది, దీనికి లేదనమాట. అది ఎలా అయినా సరే రాయొచ్చు. కాబట్టి దానికి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాయాలని కూడా లేదు, వైట్ పేపర్ మీద కూడా రాయొచ్చు. అది రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ రిజిస్టర్ చేయిస్తే వెయిటేజ్ అనేది వస్తుంది.

0: సాక్షి అనే వారు ఉంటారు. కానీ ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా కూడా ఇదిగా ఉన్నప్పుడు మాత్రం రాసినప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నమాట. అలాంటి వాటికి అవకాశం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా వీలునామా ఇది తయారు చేసేటప్పుడు.
1: ఇది వీలునామా విషయంలో అది వారసుడు కావచ్చు కాకపోవచ్చు, కొంత వీరికి కొంత నాకు నచ్చిన వారికి ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం, వీలునామా రాశాను, తర్వాత అది నచ్చక వారసులు ఎవరైనా అబ్జెక్షన్ చేసే అవకాశం ఉందా? మా తండ్రి గారు మా ప్రమేయం లేకుండా లేదా వారసులమైన మేము మా సమ్మతి తీసుకోకుండా పలానా వారికి రాశారు, ఇది చెల్లదు అని మళ్ళీ కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందా చట్టంలో?
0: ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే వీలునామా అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, అది సీక్రెసీగా ఉంచుతారు. ఎందుకంటే నాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, 4 పిల్లలు ఉన్నారు, ఉన్నప్పుడు నేను రాశాను అనుకోండి, అక్కడ రాసినప్పుడు వాళ్ళు ఇప్పుడే కొట్టుకుంటారు నా ఎదురుగుండాని. అందుకని చెప్పేసి కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే ఒక లాయర్ గారి ద్వారా కానీ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ లేకపోతే ఆయనకు బాగా నచ్చిన వ్యక్తి దగ్గర కానీ ఉంచుతారు సాధారణంగా ఈ వీలునామా అనేది. ఉంచినప్పుడు ఆ వీలునామా ఆయన చనిపోయిన తర్వాత బయటికి తీసి చూసినప్పుడు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు రకరకాలుగా కొన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడ ఇద్దరు సాక్షుల్ని కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ ఇద్దరు సాక్షులు కూడా ఎవరైతే రాస్తారో వీలునామా వారికంటే తక్కువ వయసు కలిగిన వారే ఉండాలన్నమాట. పెద్దవారిని పెట్టుకున్నామని కూడా ఒకళ్ళు ఆయనకంటే ముందులే చనిపోతే తర్వాత ఈ సాక్షిని చెప్పడానికి ఎవరు ఉండరు. అయితే కనుక ఆ సాక్షులు ఎవరైతే ఉంటారో ఆ సాక్షులు దాని లోపల ఏమేమి రాశారు అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన రాశారు అని చెప్పగలిగితే సరిపోతుంది. దాని లోపల పలానా వ్యక్తి పలానా ఇది రాశారు, లేకపోతే పలానా కొడుకు ఇది రాశారు, పలానా కూతురికి ఇలా రాశారు అని చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే కనుక ఆయన రాశారు, మా ఎదురు ఉండి ఆయన రాశారు, మేము సంతకం పెట్టాము, దానిలోపల ఆయన రాసిన మాట వాస్తాం, అంత మటుకు చెప్పగలిగితే సరిపోతుంది సాక్షులు. అదనమాట సాక్షులకున్న ప్రాధాన్యత ఈ వీలునామాలో. మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి అలాంటి సమస్య వస్తే వాళ్ళకి ఆ ప్రాపర్టీ నచ్చినప్పుడు మా ఇట్లా రాయలేదు, నువ్వే రాసావు, ఇది ఆయన రాయలేదు, ఇట్లా కొన్ని సమస్యలు వస్తాయి, కోర్టు గుడెడుతుంటారు. అందుకని చెప్పేసి వీలునామా అనేది కూడా రిజిస్టర్ చేయిస్తే మంచిది. అప్పుడు ఏంటంటే కోర్టుకు వెళ్ళినా కూడా వెయిటేజ్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు వీరు కూడా ఒక వీలునామా తీసుకొస్తారు, వారిని ఇంకొక వీలునామా తీసుకు, ఇది కూడా ఆయనే రాశాడని ఆయన అవి తేలాలని, ఇప్పుడు ఇవన్నీ తేలాలంటే కోర్టు లోపల ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం.
1: అయితే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్, ఆస్తుల బదిలీ చట్టంలో మహిళా వారసులకు పురుషులతో సమానంగా హక్కులు ఉన్నాయా?
0: ఇక్కడ ఏంటంటే ఈ చట్టం 1882 వచ్చిందండి. మనకి స్వాతంత్రం వచ్చింది 1947, కానీ అంతకుముందు ఎప్పుడో వచ్చింది ఈ చట్టం. వచ్చినప్పుడు దాని లోపల కొంత స్త్రీ ధనము ఇవన్నీ కూడా దాని లోపల నిర్వచించడం జరిగింది. స్త్రీకి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది. 2005 లోపల మన కేంద్ర ప్రభుత్వం వారు పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కులు ఆస్తి లోపల ఇవ్వాలి, తర్వాత తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది, చట్టం చేయడం జరిగింది.
1: మీరు అన్నారు గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్, వీలునామా, వీటితో పాటు సక్సెషన్ అండ్ మార్టిగేజ్ అని చెప్పారు, వాటి గురించి వివరిస్తారా?
0: ఇక్కడ ఏంటంటేనండి కొన్ని ప్రత్యేక పరిస్థితుల లోపల మనము ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాము, లేకపోతే మన అబ్బాయిని అమెరికా పంపించాలి, ఆర్థిక వనరులు అవసరం ఉన్నాయి. అప్పుడు ఏంటంటే తాత్కాలికంగా మన ఉన్న ఈ యొక్క స్థిరాస్తిని బ్యాంకు వారికి కానీ లేకపోతే ఇంకెవరైనా సరే చట్టబద్ధంగా ఎవరైతే అటువంటి వ్యాపారం చేస్తుంటారో వారికి మార్టిగేజ్ చేసి అంటే తనఖా పెట్టి మనం మన అమౌంట్ తెచ్చుకుంటామన్నమాట. తెచ్చుకొని ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ కట్టడము లేకపోతే ఇది చేయడం చేస్తూ ఉంటాము. దానికి కొంత కాల పరిమితి అనేది ఉంటుంది. ఆ విధంగా కూడా మార్పిడి చేసుకోవచ్చు ఆస్తి. ఒకవేళ కనుక ఆ సమయ నిర్ధారణ లోపల వారు కనుక
1: కట్టలేకపోతే
0: అప్పుడు మళ్ళీ వారు ఆ ఆస్తిని వేలం వేసుకోవడము, లేకపోతే వారి కింద వాల్చుకొని ఏదైనా డబ్బులు ఉంటే ఇవ్వడము, లేకపోతే ఒకసారి ఆస్తి వాల్చుకున్నా సరే డబ్బు ఇంకా వీరే కట్టవలసి వస్తే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ కేసు వేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చట్టబద్ధంగా ఈ ట్రీబీ యాక్ట్ లోపల దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆస్తిని బదలాయింపు దీని లోపల మార్టిగేజెస్ అనేది కూడా ఉందన్నమాట. అది
1: సక్సెషన్
0: తాతలు తండ్రులు ఉంటారు, వాళ్ళు ఆస్తి పంచుకోలేదు, తాత విడిపోయారు, తర్వాత వాళ్ళ కొడుకులు మనవాళ్ళు పుట్టారు, వాళ్ళందరూ వచ్చారు, వచ్చినప్పుడు దాన్ని ఆస్తిని ఎలా బదలాయింపు చేసుకోవాలి అంటే అక్కడ అందరు కూడా కుటుంబం అంతా కూడా కూర్చొని వారిలో వారికి ఒక సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేసి అరే నువ్వు తూర్పు పక్క నువ్వు తీసుకో, పడమర పక్క నేను తీసుకుంటా, లేకపోతే ఓ పక్క నువ్వు తీసుకో, దక్షిణ భాగంలో నువ్వు ఇట్లా అనుకుని వాళ్ళంతకే వాళ్ళు పంచుకొని దాన్ని విడగొట్టుకొని దాన్ని రీషేర్ చేసుకుంటే అది వాడికి పూర్తి హక్కులు కలిగి ఉంటారనమాట. అంతే తప్పించి వారు టెంపరీగా ఏదో ప్రస్తుతానికి నువ్వు ఇది తీసుకొని నేను తీసుకొని నోటి మాటతో చెప్తే అది కొంతకాలం తర్వాత సమస్యలకి బాట వేసినట్టే ఒక రకంగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు వాళ్ళు ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా నేను ఇక్కడ వరకే ఇచ్చాను భాగం, తర్వాత నీకు ఇన్ని మీటర్లే ఉంది, లేకపోతే ఇన్ని గజాలే ఇచ్చాము నీకు, ఇట్లా వస్తుంది అనమాట.
1: మైనర్స్ ఉంటే వారి పరిరక్షణ కోసం ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి?
0: తాతగారు ఉన్నారు, మనవడు అంటే చాలా ప్రేమ, లేకపోతే మనవరాలంటే చాలా ప్రేమ. ఉన్నప్పుడు కొంత ఆస్తి మనవాడికి ఇవ్వచ్చు, తప్పు లేదు దాని లోపల, ఆయన ఇష్టపడుతున్నాడు ఇవ్వచ్చు, అలాగే మనవరాలు కూడా ఇవ్వచ్చు. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ మనవడికి కానీ ఆ మనవరాలకి కానీ ఒక తండ్రి కానీ తల్లి కానీ లేరనుకోండి, తర్వాత అతను చూసే ఇది లేదనుకోండి, అప్పుడు ఆయన ఆయన చెల్లెలకి కానీ లేకపోతే ఆయన భార్యకి కానీ లేకపోతే ఆయనకి ఇష్టమైన ఆయన తమ్ముడికి కానీ ఎవరికైనా ఒకసారి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారనమాట. 18 సంవత్సరాలు తక్కువ ఉన్న వారందరూ కూడా మైనర్ కింద భావిస్తారనమాట. అంటే వాళ్ళకి మైనారిటీ తీరే

0: వరకు కూడా వాళ్ళు గార్డియన్గా వ్యవహరిస్తారు. వ్యవహరించి ఆ యొక్క ఆస్తిని కాపాడతారనమాట. అంటే ఆ పిల్లవాడి పేరు మీద రాశారు కాబట్టి వాళ్ళ తాతగారు ఆస్తిని కాపాడటం జరుగుతుంది. ఆ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మటానికి ఉండదు. ఒకవేళ అమ్మవలసిన పరిస్థితి వస్తే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని వచ్చి అమ్మాల్సి ఉంటుంది. కోర్టు వారికి అన్నీ చెప్పాలి, ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఎంత అమ్మాల్సి వచ్చింది, ఏమిటి, ఎందుకు ఇదంతా చేయాల్సి వస్తుంది ఏంటనేది, అప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఆ విధంగా జరగకుండా మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు ఆ గార్డియన్స్ వాళ్ళు అమ్మితే అది చెల్లనేరదు, అది పూర్తిగా వాయిడబుల్. తాత కొన్న వ్యక్తి కూడా దానికి ఇది కాదనమాట. అతను మేజర్ అయిన తర్వాత మళ్ళీ అతను దావా వేసి అతను ఆస్తి అతను తెచ్చుకోవచ్చు.
1: సగటు పౌరులు ఈ ఆస్తుల బదిలీ విషయంలో సాధారణంగా చేసే తప్పులేంటి, అవి చేయకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి.
0: ఏ ఆస్తి కొన్నా సరే, ఏ ఆస్తి తీసుకున్నా సరే, రీజనబుల్ ఎంక్వైరీస్ అనేది మస్ట్ అనమాట. ఎందుకంటే
1: కొనేవారు చేయాలంట,
0: కొనేవారే చేసుకోవాలండి. ఎవరు నేను కొంటున్నాను కాబట్టి నేనే జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మేవారిది ఏముంది, చార్మార్ కూడా అమ్మేస్తారు, అట్లా కాదు కదా. నేను కొంటున్నాను కాబట్టి అది ఆస్తి అతనికి సంబంధించిందేనా, తర్వాత సంబంధించి అయితే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత అతనికి ఎంతకాలం పొజిషన్లో ఉన్నారు, తర్వాత అతనికి దాని లోపల ఏమైనా బాధ్యతలు ఉన్నాయా, అంటే దానికి ఎట్లా దానికి చేసినప్పుడు ఏమైనా బాధ్యతలు, అంటే వాళ్ళకి ఈ పని చేస్తే నీకు ఇది ఇట్లా అని కొన్ని కొన్ని కండిషన్స్ తోటి కూడా ఒక్కోసారి ఇస్తూ ఉంటారు గిఫ్ట్లు అవి ఇవి. ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం కొన్నవారు తెలుసుకోవాల్సి ఉంటుంది. వారి కనుక పూర్తిగా అర్థం కాని పక్షం లోపల ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి అతనికి చూపించే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకున్న పక్షం లోపల వారికి ఎటువంటి సమస్యలు ఎదురుకావు. అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఎవరైతే ఆస్తి కొంటారో వారు పూర్తిగా ఆస్తి వారిదైనా, వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంతకాలం నుంచి ఉంటున్నారో, దానికి కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, తర్వాత ఆస్తి పని ఏమైనా కడుతున్నారా లేదా, మరి కట్టకపోతే ఎందుకు కట్టట్లేదు, ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని అప్పుడు కొనడమే ఉత్తమం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు భాస్కర్ రెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన ఆస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: అమృత చిత్రం కోసం హరిహరన్ చిన్మయ్య పాడిన పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:38 దాటి 35 సెకండ్లు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ టాపిక్ గురించి ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో మనం మన పాకెట్ మనీని ఎలా మన వ్యాపారానికి మొదటి మెట్టు అవుతుందో తెలుసుకోవాలి అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి రేపు ఉదయం 9:15 మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వింటున్నారు
3: చిత్రం కోసం సుజాత యదు బాలకృష్ణ పాడిన పాట.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపు బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి ఈ టాపిక్ గురించి ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో రేపు ఉదయం 9:15 ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి వివిధ భారతి.

0: భీమా చిత్రం కోసం ప్రసన్న హరిహరన్ మహతి పాడిన పాట అది. ఏం రత్నం శివగణన్ సాహిత్యానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఈశ్వర్ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం ఆర్పి పట్నాయక్ సంగీతం.

టైమ్ హిట్స్ విన్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడత పంపిణీ ప్రారంభించనున్నట్టు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ లో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందని అన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమాపేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్ లో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమాపేశంలో ఉభయ రాష్టాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని, తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 16 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 8:04 దాటి 4 సెకండ్లు. పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 8:04 దాటి 4 సెకండ్లు. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని విషయాల్ని మనం వింటుంటాము కదా. మన చుట్టూ జరిగే విశేషాలు మాత్రమే కాదు, మన గల్లీలో, మన ఊర్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మొత్తం ప్రపంచంలో జరిగే వింతల్ని, విశేషాల్ని తెలుసుకుంటూ ఉంటాం. ఆ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం సోషల్ మీడియా ద్వారా. అందులో కొన్ని మనకి అవాక్కయ్యేలా చేస్తే, కొన్ని న్యూస్ చూసినప్పుడు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి, కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అలా సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఆ ఇంట్రెస్టింగ్ వార్తల్ని మీకు తెలిపే ప్రోగ్రామే మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ఎస్, మరి ఒక పాట విన్న తర్వాత ఆ అప్డేట్స్ ఏంటో నేను చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: పిల్లలంటేనే అల్లరి, పిల్లలంటేనే సందడి, పిల్లలంటేనే ఆనందం, పిల్లలంటేనే అనురాగం, పిల్లలంటేనే భవిష్యత్తు, పిల్లలంటేనే ఫ్యామిలీ. ఇది ప్రతి ఇంట్లో ఉండేటటువంటి విషయమే. పిల్లలు లేని ఇల్లంటూ ఉండదు. ఆ పేరెంట్స్ కి పిల్లలే వారి భవిష్యత్తు, పిల్లలే వారి కంటిపాపలు. వారి భవిష్యత్తు కోసం తమ ఆనందాలన్నింటినీ పక్కన పెట్టేసి డబ్బు కూడబెట్టి చదివిస్తాం, భవిష్యత్తును నిర్మిస్తాం. కానీ ఇప్పటి పిల్లల్ని ఏమంటున్నారు తెలుసా? జెన్జీ కిడ్స్ అంటున్నారు. అయితే వీరు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ నిద్ర లేకుండా ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఇది కూడా ప్రతి ఇంట్లో ఉండేటటువంటి కంప్లైంటే. ఇక ఫోన్ లాక్కున్నామంటే ఇంట్లో రణరంగమే. తెలియని ఆవేశం, కట్టలు తన్నుకు వచ్చేటటువంటి ఆగ్రహం, చిన్న మాటలకు పెద్ద పెద్ద గొడవలు. ఫలితం చూస్తే అంతులేని శోకం తప్ప ఇంక ఏమీ మిగలదు. ఇదంతా కూడా 15 నుండి 20 సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి పిల్లల్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ పిల్లలు ఫోన్ పట్టుకోకుండా ఉండమంటే ఉంటారా చెప్పండి? అస్సలు ఉండరు. అయితే ఒక ఫ్యామిలీ మాత్రం దీనికి పరిష్కారంగా ఆ అమ్మాయికి, వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి 18 ఏళ్ళ అమ్మాయికి ఒక పనిష్మెంట్ ఇచ్చింది. ఆ పనిష్మెంట్ చూస్తే మనకు కూడా విచిత్రంగానే ఉంటుంది. కొంచెం కాస్ట్లీ పనిష్మెంట్ ఇచ్చింది. బౌన్సర్లను పెట్టి మరీ ఫోన్ని పట్టుకోనివ్వకుండా కాపలా కాస్తున్నారట. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో నేను చెప్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
3: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
2: 8:20 దాటి 22 సెకండ్లు అవుతుంది. స్టూడియోస్ లో మీరు వింటున్నారు మస్తీ మజా, మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. పిల్లలు అరుణోదయ కిరణాలు, లేత చిగురు టాకులు, పాలకడిలలో వెన్న బుగ్గలు, జాబెల్లికి కలవలు, కొలనులో కలువలు, ముసి ముసి బోసి నవ్వులు, అమ్మల కంటి పాపలు, ఆల్చిప్పలో ముత్యాలు, ఇలా పొగుడుతూ పోతే ఎన్నెన్నో పదాలు వస్తూనే ఉంటాయి. తోటలోని తూనీగ పిల్లల్లా అల్లరి చేసే ఇలాంటి పిల్లలు ప్రతి ఇంటి గుండె చప్పుడు మన పసిపాపలు. కానీ ఈ పిల్లలే 15-16 సంవత్సరాలు వచ్చే వరకు స్వతంత్ర భావాలు ఎక్కువైపోతుంటాయి. తాము చేసేదే రైట్ అన్న వెర్రితో ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. అలా అడిక్ట్ అయిపోయింది ఒక 16 ఏళ్ల అమ్మాయి. ఫోన్ తీస్తే చాలు, బిహేవియర్ లో చేంజ్ వచ్చేస్తోంది, పిచ్చి పిచ్చిగా చేస్తోంది. తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడమే కాదు, ఇంకా ఇంకా ఇంకా ఎక్కువ చెలరేగిపోవడంతో అహ్మదాబాద్ కు చెందినటువంటి ఈ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఎలా శిక్షించారంటే, స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయినటువంటి ఆ అమ్మాయికి ఫోన్ వద్దని చెప్తే ఇంట్లోని వస్తువులన్నీ పగలగొట్టేసి హింసాత్మకంగా ప్రవర్తించడంతో ఇది కేవలం మొండితనం మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక రోగంగా తయారైందని చెప్పి ఫోన్ ద్వారా వచ్చేటటువంటి వినోదం ఆ అమ్మాయికి ఒక ఎమోషనల్ సపోర్ట్గా మారడం, అది లేకపోతే ఏదో కోల్పోతున్న ఆందోళనతో ఇలా బిహేవ్ చేస్తుందని గుర్తించి డాక్టర్ సూచన మేరకు ఫోన్ను ఆమెకు దూరంగా ఉంచడం కోసం ఇలా 65,000 ఇచ్చి బౌన్సర్లను నియమించి 24 గంటలు ఆ అమ్మాయికి లిమిటెడ్ యాక్సెస్ ఇస్తూ కాపాడుకుంటున్నారు ఆ ఫ్యామిలీ. చూసారా, అతి ఏదైనా సమస్యకే దారితీస్తుంది. కాబట్టి ఈ హాలిడేస్లో మీ పిల్లలకు ఎండ కొడుతుంది, వారు ఇదైపోతారు అదైపోతారు అని బయటకు పంపించకుండా ఉండే ఆలోచనకి కళ్ళెం వేసి ఇండోర్ గేమ్స్ అయినా సరే ఆడిస్తూ ఫోన్కి దూరంగా ఉండేటట్లు చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: पता है?
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
4: రేపు బుధవారం ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి ఈ టాపిక్ గురించి ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు తప్పకుండా వినండి.
5: You're right.

పాల్తేరు వీరయ్య చిత్రం కోసం మికా సింగ్, గీతా మాధురి, వేల్ మురుగన్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచన, దేవి శ్రీప్రసాద్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. 8:30 దాటి 20 సెకండ్లు. స్టూడియోస్ లో కామెడీని పండించడం కొంచెం కష్టమైన పనే ఈ కథానాయకులకి. అయినప్పటికీ కూడా ఈ హీరో బ్రాహ్మణ యువకునిగా అద్భుతంగా నటించారు. ఎవరినైతే మనం స్క్రీన్ మీద చూడగానే మన పెదవులపై నవ్వులొచ్చేస్తాయో ఆయనే బ్రహ్మానందం గారు. ఆయనకు పోటా పోటీగా నటించిన సినిమా ఈరోజు మన ఏకచిత్ర గానం. అదుర్స్ 2010లో విడుదలైనటువంటి కామెడీ ఎంటర్టైనర్, కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి అదుర్స్ మూవీలోని పాటల్ని ఇవాల్టి ఏకచిత్ర గానంలో విందాం. చిన్నప్పుడే విడిపోయిన కవల సోదరుల కథ ఇది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో అత్యుత్తమమైనటువంటి కామెడీ క్యారెక్టర్లో ఒకటి, దర్శకుడు వివి వినాయక్ గారికి మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. నయనతార, షీలా, బ్రహ్మానందం గారు, నాజర్, ఆశీష్ విద్యార్థి వీరందరూ నటించినటువంటి సినిమా. అద్దరిపోయే పాటల్ని స్వరపరిచినటువంటి దేవి శ్రీప్రసాద్ గారు మ్యూజికల్ కంపోజిషన్లో వచ్చినటువంటి హిట్ మూవీ అదుర్స్ చిత్రంలోని పాటల్ని విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఏకచిత్రగానంలో ముందుగా మీరు విన్న పాట అదుర్శ్చిత్రంలోని జూనియర్ ఎన్టీఆర్ రీటా పాడిన పాట. గీత రచన రామజోగే శాస్త్రి, ఇంకా సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఇన్నారులా ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు.

0: అదుర్స్ చిత్రంలో బాబా సెహగల్ ప్రియా హిమేష్ పాడిన పాట విన్నారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: రేపు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు టాక్ షోలో మీ

మార్కెట్ మనీయే మీ మొదటి పెట్టుబడి. ఈ టాపిక్ గురించి ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫినాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. సో రేపు ఉదయం 9:15 తప్పక వినండి బిజినెస్ ముచ్చట్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. అదుర్స్ చిత్రంలో కునాల్ గాంజావాలా శ్రేయా ఘోషాల్ పాడిన పాట.

మేళగింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

రామజోగే శాస్త్రి అద్భుతంగా రాసినటువంటి లిరిక్స్ పాడారు హరిహరన్ రీటా. ఆదుర్స్ చిత్రంలోని పాట విన్నారు. నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకోవాలనుందా? అయితే రేపు ఉదయం 9:15 ట్యూన్ చేసుకోండి మీ ఆకాశవాణి వివిధ భారతి. ఎవరు ఈ వివరాలు మనకు తెలియజేస్తారు అంటే ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు మన స్టూడియోకి వచ్చేస్తారు. నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి, ఈ అంశం గురించినటువంటి బోల్డన్ని వివరాలు వారు అందిస్తారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అదృశ్యతంలోని మరొక పాట ఇప్పుడు.

0: ఆదర్శ్ చిత్రంలోని పాటలు వింటున్నారు.
1: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన దుశ్చిత్రంలోని పాటలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 9 గంటలు దాటి 56 సెకండ్లు.

0: అర విరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో ఉరి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: ఎదకొసరగా విసిరిన మతుపుల వల అది విన పెద్ద

0: క్షణక్షణం చిత్రం కోసం మను చిత్ర పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఇళయరాజ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట విన్నారు. గీతరచన ఆత్రేయ, చిత్రం ప్రేమ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆకాశవాణి స్టూడియోస్ లో సమయం 9:15 వస్తోంది. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఆ తర్వాత 9:30 ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు. 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. అందరూ సమానమని నమ్మే ఆదర్శవంతుడు ఓవైపు, అయినవాళ్లని మాత్రమే తనవాళ్లనుకునే సంపన్నురాలు మరోవైపు. కార్యాలయంలో అధికారినిగా విధులు నిర్వహిస్తూనే ఇంట్లో భార్యగా కూడా బాధ్యతలు మోసిన ఆమె భర్త అడుగుజాడల్లోనే నడుస్తుంది. ఒకానొక సందర్భంలో అధికారానికి ప్రేమకి మధ్య నడిచిన సంఘర్షణలో అంతిమంగా ప్రేమే విజయం సాధిస్తుంది. మమతలు అల్లిన ప్రేమ పందిరిలో మలయపవనాల ఆలాపనలో అనురాగానికి ఆదితాళమై ఆనందానికి అమరనాదమై మానస వీణ మృగి ఇలా మోహనరాగాలను ఆలపిస్తోంది. కృష్ణంరాజు జయప్రద జంటగా నటించిన సీతారాములు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం చళ్లపిళ్ల సత్యం.

జనం కోరేది మనం సాయడమా, మనం చేసేది జనం చూడడమా? పాతాళ భైరవి చిత్రంలోని నేపాలీ మాంత్రికుడి నోటి వెంట వచ్చిన ఈ సంభాషణ పరోక్షంగా చిత్ర దర్శకులనుద్దేశించి రాసినట్టుగా అనిపిస్తుంది. ఆ మాటల రచయిత పింగళి నాగేంద్రరావు. ఇలాంటి ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతున్నాయంటే దానికి కారణం ఆయన పాళీకున్న పదునే. ఈ చిత్రంలో యక్షిణిని అనుగ్రహంతో రాజ్యాన్ని సంపదను పొందిన తోటరాముడు రాకుమారితో కలిసి పాడుకునే ప్రణయగీతమిది. మహారాజు కూడా వారి ప్రేమను అంగీకరించడంతో ఎటువంటి అడ్డంకులు ఆంక్షలు లేకుండా హాయిగా స్వేచ్ఛగా విహరిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుని చెలుమితో నిండిన పాటల విలాసమైన ఆటల విడిపోని ప్రేమమాలగా కలకాలం తెలియరాని ఆనందాలలో వలపుబాటలో తేలిపోదామని పాడుకుంటున్నారు. స్వీయ సంగీత సారథ్యంలో పి లీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన పింగళి నాగేంద్రరావు.

బుచ్చబ్బాయి కూతురు రత్నమాల. ఆమె కళాశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా రంగా అనే ఓ రాలుగాయి కుర్రాడితో లడాయి పడుతుంది. అతను తన తండ్రి కంపెనీలో ఉద్యోగి అని ఆమె తెలుసుకుంటుంది. తండ్రితో పోరి అనుకున్నట్టుగా అతన్ని పనిలోంచి తీయించేస్తుంది. వెంటనే అతను వాళ్ళింటి గుమ్మంలో డేరా వేసి మేడమీద మేడకట్టి కోట్లు కూడబెట్టినట్టి కామందు అని ఉద్యోగం కోసం పోరాడి వెనుతిరుగుతాడు. మొత్తానికి ఓడి ఆ అమ్మాయిని వలుస్తాడు, ఆ తరువాత గెలుస్తాడు. వెన్నెల చలిగా ఉందని, చెలితన చెంత చేరితే కాస్త వెచ్చదనాన్ని పొందుతానని రంగా అంటే, మనసు పదపదమంటే మర్యాద తగదంటోందని, మూడు ముళ్ళు ఏడడుగులు పడేదాకా వేచి ఉండాలని రత్నమాల పలుకుతుంది. వారి ప్రేమ పెళ్లి ఘట్టానికి చేరడానికి ముందు ఆ జంట ఇలా పాడుకుంటున్నారు. ప్రేమించి చూడు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన యుగల గీతం, రచన దాశరథి, సంగీతం మాస్టర్ వేణు.

అతని చెలిమిలోని నెత్తావి మాధురులు ఆమె హృదయ భారాన్ని మరపింపజేశాయట. ఆ తలపులలో మునకలు వేసి

చేసి అతన్నే ఆరాధిస్తున్నానంటోంది. చిరుగాలి తరగలపై తేలియాడి వచ్చి తన మదిని చేరిన అతని పాట ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుందని, తన తోడు దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనని పాడుకుంటోంది. బావామరదల్లు చిత్రం కోసం సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు ఈ పాటను అభేరి రాగంలో స్వరపరచగా ఎస్ జానకి మృదుమధురంగా ఆలపించారు. రచన ఆరుద్రా.

అమ్మచాటు బిడ్డగా పెరిగిన ఓ పల్లెటూరి అమాయకుడు చదువురాణి అప్రయోజకుడవనిపించుకుని ఆ మాటలకు నొచ్చుకుని హైదరాబాద్కు వస్తాడు. అక్కడ ఒక స్నేహితుడి సహాయంతో రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ అని పాటలు పాడుకుంటూ హాయిగా రిక్షా తోలుకుంటూ ఉంటాడు. ఒకరోజు తనకింతకు ముందే ఊళ్ళో పరిచయమైన ఓ చదువుకున్న అమ్మాయి అతనికి పట్నంలో కనబడుతుంది. ఆపదలో ఎవరున్నా ముందు వెనక ఆలోచించకుండా సహాయపడే గుణం ఉండడం వల్ల ఆమె కష్టాల్లో ఉందన్న విషయం తెలుసుకుని ఆమెను ఆదుకుంటాడు. ప్రతిగా తనకు చదువు నేర్పించమంటాడు. అప్పుడు ఆ అమ్మాయి చదువు గొప్పదనాన్ని చెబుతూ అతనికి అక్షరాభ్యాసం చేయిస్తుంది ఈ పాట రూపంలో. మట్టిలో మాణిక్యం చిత్రం కోసం జమున చలం అభినయించగా

ఆకుచాటున అందం, తీగచాటున రాగం దాగున్నదని ఓ జంట ఇలా వలపుపాట పాడుకుంటోంది. తొలిపొద్దు ముద్దాడడం వల్ల తూరుపు దిక్కు ఎరుపెక్కడం, తొలిచూపులో పుట్టే వలపుకు వయసే దిక్కు అనే రమ్యమైన భావనలను ఈ గీతంలో పొందుపరిచారు రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి. ప్రేమ మబ్బులో విద్యుల్లత లాంటిది కాదని, అది కురిస్తే ఎన్నటికీ వెలసిపోదని, మనసు మాట ఇస్తే ఎప్పటికీ మరిచిపోదని అంటున్నారు. కటకటాల రుద్రయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన యుగలగీతం, సంగీతం జేవి రాఘవులు.

తనకు కాబోయే ప్రేయసీ లేదా వధువు సౌందర్యాన్ని ప్రియుడు లేదా కాబోయే వరుడు ఏ విధంగా ఊహించుకుంటాడో అదేవిధంగా నాయిక కూడా తనకి కాబోయే వరుణ్ణి లేదా ప్రియుణ్ణి తన తలపులలో సంభావించుకోవడం, అతని కోసం ఆరాటపడడం కూడా ప్రేమ వ్యక్తీకరణే. ఇప్పుడు వినబోయే ఈ గీతంలో ఆ భావం స్పష్టంగా అభివ్యక్తమవుతోంది. తీయని ఊహలు ఊయలలూగగా పులకించిన మదితో ప్రణయగీతం పాడుకుంటోంది ఓ పడుచమ్మాయి. నా తోడు కాబోయేవాడు ఎవడు, ఎన్నాళ్లకు వస్తాడు అంటూ సిరిమల్లె పువ్వును, చిన్నారి చిలకమ్మను, కూయన్న కోయిలను, జుమ్మన్న తుమ్మెదను, ఆకాశంలో చుక్కలను ఇలా సిగ్గుపడుతూ అడుగుతుంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్ బాబు కీలక పాత్రల్లో నటించిన చిత్రం 1978 విడుదలైన 16 ఏళ్ల వయసు. గానం ఎస్. జానకి, రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

గోరంత దీపం కొండంత వెలుగు అనేది తరాలనాటి మన తెలుగు సామెత. దీపం చిన్నది కాని వెలుగు మాత్రం విస్తారమైనది. గోరంత అంటే స్వల్పం, కొండంత అంటే అనల్పం. అది ఈ రెంటికి ఉన్న వ్యత్యాసం. చిగురు చిన్నది, జగం పెద్దది, కాని ఆ చిన్న చిగురులో క్రమవికాసం పొంది కొమ్మల్లా విస్తరించే పెద్ద గుణముంది. అస్తిత్వంలో అది మొదట చిన్నదైనప్పటికీ వ్యాపకత్వంలో ముందు ముందు చాలా పెద్దదవుతుంది. అలాగే ఎవరి మనసులోనైనా ఆశ చిగురుగా ములకెత్తి ఆశయ సాధన వైపు కదిలి శాఖలుగా విస్తరించి లోకానికి తరగని వెలుగవుతుంది. గోరంత దీపం చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ యుగల గీతాన్ని సంగీత దర్శకులు కెవి మహదేవన్, భాగేశ్వరి రాగఛాయలలో స్వరపరిచారు. రచన సి నారాయణ రెడ్డి.

ప్రశ్న సమాధాన రూపంలో సాగిపోయే తొలిరేయి గీతమిది. ఓ మనోహరి, నీకు సరియైన అందగత్తె ఈ జగాన లేదు కదా. మనసు దోచిన ప్రాణసఖి, ప్రణయభావములు వెళ్ళివిరియువేలలో ఈ మౌనమేలా అని అర్జునుడు ప్రశ్నించగా, వలపులేలు స్వామి, మరులు రేపి మగువను చేపట్టిన విజయులు మీరు అని చిత్రాంగద జవాబిస్తుంది. చివరికి ఇద్దరూ కలిసి తామంత అన్యోన్యమైన జంట మరొకరు లేరని పాడుకుంటారు. బభ్రువాహన చిత్రం కోసం ఘంటసాల ఎస్ వరలక్ష్మి ఆలపించిన ఈ యుగల గీతాన్ని సంగీత దర్శకులు పామర్తి వెంకటేశ్వరరావు స్వరపరిచారు. రచన సముద్రాల సీనియర్.

అనుకున్న కోరిక తీరింది. మనసు ఆనందంతో ఉరకలు వేసింది. కుటుంబమంతా కలిసి అలా హాయిగా విహరిద్దామనుకున్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊహాలోకాలలో తేలిపోతూ చల్లగాలిలో విరిసిన చిరునవ్వులతో జీవితమంటే ఇలాగే ఉండాలని పాడుకుంటున్నారు. ఈర్ష్య అసూయలను దగ్గరకు రానివ్వకుండా ఉంటే అదే ఇలలో స్వర్గమని, కలిసి ప్రయాణం చేయడంలో ఉన్న సంతోషాన్ని అందిపుచ్చుకోవాలని అంటున్నారు. 1960లో విడుదలైన కుంకుమరేఖ చిత్రం కోసం ఘంటసాల జిక్కీ పాడిన యుగలగీతం, రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

దర్శకులు కె. రాఘవేంద్రరావు నందమూరి తారక రామారావుతో కలిసి చేసిన తొలి చిత్రం 1977లో విడుదలైన అడవిరాముడు. చిత్రంలోని ఓ సన్నివేశానికి చిలక, గోరింక, కోకిలమ్మ, వసంతం, వాన, తుమ్మెద, పూలు ఇలా ప్రకృతిలోని ముఖ్య ఆకృతుల ప్రతీకలకు ఉదాహరణగా నాయికానాయకులు తమ అనురాగాన్ని వ్యక్తం చేసే సందర్భంలో నాయికని కోకిలమ్మగా, నాయకుణ్ణి వసంతుడిగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు వేటూరి సుందర్రామ్మూర్తి. పాడినవారు పి. సుశీల ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీతం కె. వి. మహదేవన్.

ప్రేమలో పడ్డాక ప్రేయసి కంటే అందం ఇంకోటి కనబడకపోయినా ఆమెకు పోటీ వచ్చేది చంద్రుడు. అసలే విరహవేదనతో బాధపడుతుంటే దానిపైన తన కిరణాలతో అత్తరుచల్లే గుణం ఆయనది. ఈ భావాన్ని ఎంతో సున్నితంగా తెలియజేశారు గీతరచయిత వేటూరివారు. ప్రేయసిని చూడగానే హృదయంలో ఏదో తెలియని అలజడి. ఆ హృదయం బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తుందేగాని రాలేదు. కోయిల గొంతులో గమకాలు విని పరవశించిపోవడం రివాజు. అయితే ఈ గుండె గొంతుదాకా వచ్చాక అందులో పుట్టే గమకాలు ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటాయని చెబుతున్నాడు. అది ఒక చెప్పలేని తీపి బాధ. ఆ గలంలో పుట్టే రాగాలు ఇంకా మధురంగా ఉంటాయి. వేటగాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ఉదయం అనగా 2026 మే 13వ తేదీ బుధవారం నాడు ఉదయం 6 గంటలకు అర్చన కార్యక్రమంలో క్షేత్ర దర్శిని, 7:15 ఇది మన చట్టం శీర్షికన మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు అనుమతులు. ఈ అంశం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

రేపు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు ఉదయం 9:15 ఈ టాక్ షోలో నీ పాకెట్ మనీ, నీ మొదటి పెట్టుబడి ఈ టాపిక్ గురించి ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫైనాన్స్ ప్రొఫెసర్ టి శ్రీదేవి గారు పాల్గొంటారు. నీ పాకెట్ మనీయే నీ మొదటి పెట్టుబడి ఈ అంశం గురించి బిజినెస్ ముచ్చట్లు టాక్ షో ప్రసారమవుతుంది రేపు ఉదయం 9:15.

11 గంటలకు గుర్తుకొస్తున్నాయి, 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, ఆ తర్వాత ఈట్ ఫిట్, అనంతరం షో టైం, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి ప్రసారమవుతాయి. సాయంకాలం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు, 6 గంటల 40 నిమిషాలకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం శీర్షికన ఓరల్ హెల్త్ కేర్ అండ్ ప్రికాషన్స్, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీను నాయకర్తో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రాత్రి 8 గంటలకు మస్తీ మజా, 8:30 నిమిషాలకు ఏకచిత్రగానం, ఇక రాత్రి 10 గంటలకు నాటి మీటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 30 సెకండ్లు. మా ఈ కార్యక్రమాలు ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.